ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢ మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ 24వ తేదీ, వారం బుధవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 56 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. రాష్టంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. రాష్ట్రపతి భవన్లో నిన్న జరిగిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాన్ని, క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. తెలంగాణ నుంచి దీపికారెడ్డి, పాలకొండ విజయానందరెడ్డి, గూడూరు వెంకట్రావు, చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు ప్లాంటు విస్తరణలో భాగంగా రెండవ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అమరావతి నుంచి ఉదయం బయలుదేరి జొన్నగిరికి చేరుకుంటారు. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం శంకుస్థాపనలనంతరం జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమాలనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో నిన్న చర్చలు జరిపారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మెట్రో ప్రాజెక్టుపై నిన్న చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, స్వాధీన ప్రక్రియ, రుణాల సమీకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్ 2 విస్తరణ నిర్మాణ వ్యయ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కన్సల్టెంట్ను నియమించాలని నిర్ణయించారు. రాష్ట వ్యాప్తంగా కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎచ్చెర్ల, నక్కపల్లి, మాచెర్ల, గిద్దలూరు, గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ, మంత్రాలయం, పెనుగొండ, కదిరి ప్రాంతాల్లో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ సమావేశం

0: వివరాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి పాత్రికేయులకు తెలియజేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనేక సంస్థలు రాష్టంలో డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. టూరిస్టు బస్సులపై విధించే త్రైమాసిక పన్నును తగ్గించినట్లు మంత్రి పేర్కొంటూ,
1: నాగాలాండ్, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి ఇటువంటి ప్రాంతాల్లో చాలా చాలా అతి తక్కువ లైసెన్సింగ్ ఫీజ్ తో వాళ్ళకి పర్మిట్లు ఇస్తా ఉన్నారు. సో వీళ్ళేమో రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకుంటున్నారు, కానీ తిప్పడం అంతా కూడా మన రాష్ట్రం చేస్తారు. ఆర్థికంగా కూడా నష్టం లేకోకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మరి అన్నింటినీ అందరితో ఈ ఆపరేటర్స్ అందరితో చర్చించి ఈ ధర తగ్గించడం జరిగింది. 4,000 నుంచి 2,500కి తగ్గించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ గనక మన రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 30 కోట్ల ఆదాయం కూడా ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.
0: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్ హాజరవగా, టీజీ భరత్ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని తెలిపారు. కిరాణా దుకాణం నుంచి డేటా సెంటర్ వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఒకే వేదిక ద్వారా అనుమతులు మంజూరు చేసే సింగిల్ పోర్టల్ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లా పులివెందులకు నిన్న చేరుకున్నారు. భాక్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పార్టీ కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో కొత్తపట్నంతో పాటు మొత్తం తీర ప్రాంత ముఖచిత్రమే మారిపోతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రానికి 4 హార్బర్లు మంజూరు కాగా వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నందున నిర్మాణ వ్యయంలో అధిక వాటా భరిస్తున్నట్లు ఎంపీ పేర్కొంటూ,
2: కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అని అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరూ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135 సంచిక ఈ నెల 28 ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26 వరకు పంపవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా

0: అలలు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుమలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతారు. రాష్టంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 MHz పై ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో ప్రజారంజక చారిత్రక నాటకం ప్రతాపరుద్రీయం, డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎస్ రాజు బృందం అందించిన జానపద గీతాలు వినవచ్చు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. ఇక 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. ఇక 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యోజనల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక 10:00 అలనాటి ఆనిముత్యాలు మధుర గీతాలు కార్యక్రమం వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. మహబూబ్ నగర్ జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్.
2: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరువేన ప్యాకేజ్ 14-15 రిజర్వాయర్లను పరిశీలించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు ప్రాంతానికి సాగునీటి ప్రాధాన్యం లభిస్తుందని భావించినప్పటికీ గత 10 ఏళ్లలో ఆ లక్ష్యం నెరవేరలేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం భారీగా ఖర్చు చేసినప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంకా సుమారు 4,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని, రాబోయే 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెడుతోందన్నారు. ఈ సందర్భంగా రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని, ప్రస్తుతం వాటిని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జుపల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. వారి పోరాట స్ఫూర్తి, అంకితభావం వల్లే తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి అభివృద్ది పథంలో ముందుకెడుతోందని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను మరింత సుభిక్షంగా, సమృద్ధిగా తీర్చిదిద్దడమే వారికి అందించే నిజమైన నివాళి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు, వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు తప్పులు లేని ఓటర్ల జాబితా అత్యంత కీలకమని పేర్కొన్నారు. నకిలీ ఓటర్లు, మరణించిన వ్యక్తుల పేర్ల తొలగింపు, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు కోసం భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చేపట్టిందన్నారు. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ప్రత్యక్షంగా ధృవీకరించిన తర్వాతే జాబితాలో మార్పులు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల సురక్షిత రవాణా ప్రతి పాఠశాల యాజమాన్యం, వాహన యజమాని, డ్రైవర్ల బాధ్యత అని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ ఎన్ వాణి పేర్కొన్నారు. పాఠశాల బస్సుల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాల అమలుపై మాట్లాడుతూ మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి రవాణా వాహనం చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండడం తప్పనిసరన్నారు. పాఠశాల బస్సుల్లో అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరం, ప్రథమ చికిత్స పెట్టె, స్పీడ్ గవర్నర్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, సరిపడే సీటింగ్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. గిరిజన యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ట్రైకార్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి చత్రు నాయక్ పాల్గొని యువతకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం గిరిజన యువతి యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తూ స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాల దిశగా ముందుకు తీసుకువెడుతోందన్నారు. టూరిజం, హోటల్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్, టైలరింగ్,

0: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆంటర్ప్రెన్యూర్షిప్తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్, కంప్యూటర్ నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నట్లు తెలియజేశారు. పేద మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారం మోపుతోందని ప్రభుత్వ విప్ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసానిస్తోందని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహబూబ్ నగర్, హన్వాడా మండలాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
1: శ్రీ జి రవికుమార్ యాదవ్ అందించిన మహబూబ్ నగర్ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

శ్రీ జి రవికుమార్ యాదవ్ అందించిన మహబూబ్ నగర్ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఇంధనం, ఆహార భద్రత మొదలుకొని వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత, అలాగే ఉగ్రవాద సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వంటి పలు అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. May 21-22 తేదీల్లో జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ ఉమ్మడి కార్యవర్గాల పనితీరు ఫలితాలు, అలాగే ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన సమాచార సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో భద్రతపై జరిగిన సమావేశాల ఫలితాలను కూడా ఈ సదస్సులో సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ముఖ్యంగా సభ్యదేశాల సామర్థ్యాలను బలోపేతం చేయడం, సమాచార మార్పిడిని పెంపొందించడం, బ్రిక్స్ చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా బ్రిక్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి నేతలు మద్దతు పలికారు. ఉగ్రవాదులు వాడుతున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తిప్పికొట్టడంతో పాటు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో మాట్లాడుతూ చౌహాన్, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా ఋతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దాదాపు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యం 25% కంటే తక్కువ ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలు ఇందులో ఉన్నాయి. మరో 76 జిల్లాలు 25-50% మధ్య సాగునీటి సౌకర్యాన్ని కలిగి ఉండి మధ్యస్థ ప్రాధాన్యత విభాగంలోకి వస్తాయి. అలాగే డ్యాంలు, ఇతర వనరుల ద్వారా మెరుగైన సాగునీటి వసతులు ఉన్న 128 జిల్లాలు తక్కువ ప్రాధాన్యత కలిగినవిగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో మెజారిటీ జిల్లాలు 12 రాష్ట్రాల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు.
1: अल्निनो के कारण कमजोर मानसून रहने की जो संभावित स्थितियां हैं और जिसका प्रभाव अब दिखने भी लगा है, क्योंकि मानसून अभी काफी लेट चल रहा है, इसलिए ओवरऑल अभी तक 43% बरसात कम हुई है और आगे भी जो मौसम का अनुमान है कमजोर रहने की संभावना है, और इसका मतलब ये है कि हमारी खरीफ की फसल उस पर इसका असर पड़ सकता है, और इसलिए बिना किसी देरी के हम काफी दिनों से इन परिस्थितियों से निपटने के लिए तैयारियां कर रहे थे. 315 जिले ऐसे होंगे जहां वर्षा

0: कम रहने की संभावना है।
1: ప్రభావిత జిల్లాల కోసం ఇప్పటికే అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక రకాలు, పంటల వైవిధ్యీకరణ, చెరువులు, జలాశయాలు, చెక్డ్యాంలు, వ్యవసాయ కుంటలు వంటి అందుబాటులో ఉన్న నీటి వనరులను, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఉత్తమంగా ఉపయోగించుకోవడంపై ఈ ప్రణాళికల్లో ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ కల్పిత ఆరోపణలను భారత్ తిరస్కరిస్తోందన్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో దశాబ్దాలుగా పాకిస్తాన్ అవలంబిస్తున్న వ్యవస్థాగత ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనాపరమైన అణచివేత విధానాల ప్రత్యక్ష పరిణామమే ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న నిరసనలు అని ఆయన చెప్పారు. నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా పోలీసు బలగాలను ప్రయోగించడం, అవసరమైన నిత్యావసర వస్తువులు, మందుల సరఫరాను నిలిపివేయడం, ఇంటర్నెట్ నిలిపివేత నిరాయుధులైన పౌరులపై అకృత్యాలకు పాల్పడుతుందని చెప్పారు. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు, హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సమాజం దానినే బాధ్యతను చేయాలని అన్నారు.
2: The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic exploitation, denial of fundamental rights, and administrative oppression. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and abuses.
1: Pradhan Mantri Narendra Modi, Qatar Desha Amir Sheikh Tamim bin Hamad Al Thani to phone lo matladaru. Adivaram ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఖతార్ అమీర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి త్వరితగతిన వైద్య సహాయం అందించడం పట్ల మోదీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితిపై ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రయత్నాల్లో ఖతార్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను మోదీ అభినందించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వానికి ఈ ప్రయత్నాలు దోహదపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. అమెరికాలోని హూస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ 5-0 ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ గోల్స్తో రొనాల్డో 6 వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్లలో గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రొనాల్డోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫ్యాక్స్ బరోలోని బోస్టన్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘనా జట్ల మధ్య జరిగిన పోటీ 0-0 డ్రాగా ముగిసింది. ఈ డ్రా తర్వాత 2 జట్లు ఆడిన 2 మ్యాచ్ల నుండి చెరో 4 పాయింట్లతో గ్రూప్ ఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే

0: అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ప్రజారంజక చారిత్రక నాటకం ప్రతాపరుద్రీయం డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి ప్రసంగం వింటారు. వినబోయే ముందు ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం ఉదయతరంగిణి కార్యక్రమంలో ప్రజారంజక చారిత్రక నాటకం ప్రతాపరుద్రీయం డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి ప్రసంగం వింటారు.
5: తెలుగు నాటక రంగానికి జీవగర్రలా చెప్పబడేవి చారిత్రక నాటకాలు అయితే, తెలుగు చారిత్రక నాటకాలకే మకుటాయమానంగా వెలుగొందడమే కాక నాడు అత్యంత ప్రజాదరణతో అనేక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించింది ప్రతాపరుద్రీయం నాటకం. చరిత్ర అంటే పాతకాలం నాటి యుద్ధాలు, శాసనాలు, శిథిలాల తాలూకు ఆనవాళ్లు మాత్రమే కాదు, మన బ్రతుకుల మూలాలు, మన సంస్కృతి సాహిత్యాలకు పునాదులు. ఆ చారిత్రక పునాదులపైనే నేటి ఆధునిక సమాజం మనుగడ సాగేది. ఇక ప్రతాపరుద్రీయం చారిత్రక నాటకం కాకతీయుల కాలానికి చెందిన గొప్ప చారిత్రక ఇతివృత్తం. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయ పాలకులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాజరిక వ్యవస్థకు మాననీయ స్ఫూర్తిని అద్ది మనిషిని మనిషిగా కీర్తిస్తూ ఆనాడే స్త్రీ స్వేచ్ఛ ఆవశ్యకతను గుర్తించడమే కాక స్త్రీకి పాలనాధికారాలను సైతం అందించిన గొప్ప రాజవంశం. అంతేకాక తెలుగు జాతి సంస్కృతి వికాసానికి ఆచరణాత్మకమైన కృషి చేస్తూ సాహిత్యం, కళలు, శిల్పకళా వైభవానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప రాజవంశం కాకతీయులది. సుమారు 300 సంవత్సరాల పాటు నాటి త్రిలింగ దేశాన్ని దేదీప్యమానంగా పాలించిన కాకతీయ రాజవంశం గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తే 12వ శతాబ్ద కాలంలో భారతదేశంలో ఉత్తరాన ఢిల్లీ

సంస్థాన్లు పాలన కొనసాగిస్తున్న సమయంలో దక్షిణ భారతాన యాదవ, కాకతీయ, పాండ్య, హొయసాల రాజ్యాలు వర్ధిల్లాయి. ఢిల్లీ సుల్తాన్లు దక్షిణాపథాన్ని కూడా జయించి ఏలుబడి చేయాలనే ఆలోచనతో ఎదురు చూస్తుండేవారు. కానీ అందుకు ధీటుగా దక్షిణాపథాన గల రాజ్యాలు, సామంతరాజ్యాలు సదా జాగృతంగా ఉంటూ ఇక్కడి సాహిత్య, కళ, సాంస్కృతిక వైభవాల వికాసంతో, సంస్కారవంతమైన పాలనతో ప్రజలను సమభావనతో పాలించేవారు. మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల కాలానికి ప్రత్యేక స్థానం రావడానికి కారణం ఆంధ్రజాతి రూపురేఖలు తీర్చిదిద్ది తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి ఆంధ్ర భాష సాహిత్యాలు, సంగీతం, నృత్యం, వాస్తు, చిత్రకళ, శిల్పకళలను అభివృద్ధి చేస్తూ గొప్ప పాలనను అందించడమే. ఈ కాకతీయుల కాలాన్ని క్లుప్తంగా రెండు విభాగాలుగా విభజించి చెప్పుకోవచ్చు. మొదటిది అధికారులుగా, సామంతులుగా ఉంటూ చిన్న చిన్న ప్రాంతాలని పాలించిన తొలి కాకతీయుల కాలం. రెండవది కళ్యాణి చాణక్యులకు సామంతులుగా ఉండి స్వతంత్రులై మొదటి ప్రతాపరుద్రుడిగా పిలువబడే రుద్రదేవుడు నుంచి మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ఆమె మనువడు రెండవ ప్రతాపరుద్రుడి వరకు కాకతీయ సామ్రాజ్యం సర్వోన్నతంగా పాలించబడింది. రుద్రమదేవి పెద్ద కుమార్తె ముమ్ముడాంబ కుమారుడే ఈ ప్రతాపరుద్రుడు. ఇతడే మన ప్రతాపరుద్రయం నాటకానికి నాయకుడు. నభూతో నభవిష్యత్ అన్న చందంగా వ్రాసిన ఈ చారిత్రక నాటక రచయిత వేదం వెంకటరాయ శాస్త్రి నేపథ్యం కూడా తెలుసుకోవడం సముచితం. యజ్ఞయాగాదులు చేసిన పండిత కుటుంబం అయిన వేదం వారి వంశంలో వేదం వెంకటరమణ శాస్త్రి, లక్ష్మమ్మ దంపతులకు 21 డిసెంబర్ 1853 వెంకటరాయ శాస్త్రి జన్మించారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని మల్లయ్యపాళెం వీరి స్వగ్రామం. విద్యాభ్యాసం అనంతరం శాస్త్రి గారు 1875 నుంచి 1886 మధ్యకాలంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, మద్రాస్ మొదలైన ప్రాంతాల్లో ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. రాజమండ్రిలో ఉన్నప్పుడే వీరికి సాహిత్య వ్యాపకం అలవడి అనేక రచనలు చేశారు. వేదం వారి తండ్రి వెంకటరమణ గారు పండితులే. వారికి వైయాకరణ పతంజలి అనే బిరుదు ఉండేది. పరావస్తు చిన్నయ్య సూరి వీరికి మంచి మిత్రులు కూడా. వెంకటరాయ శాస్త్రి చిన్నతనంలో తన తండ్రి చెప్పే కథలు, సాహిత్య విశేషాలు ఆసక్తిగా ఆలకించేవారు. ఒకరోజు తన తండ్రి చెప్పిన కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి ప్రతాపరుద్రుని కథ విని చాలా ప్రభావితం చెంది కొద్ది కాలం తరువాత తనలోని సాహితీ ఆపేక్ష కొద్దీ ఆ కథను పెంచి నూతన పాత్రలు చేర్చి 1883 ప్రతాపరుద్రీయం అనే కథ వ్రాసి జనవినోదిని అనే పత్రికలో ప్రచురింపజేశారు. ఆనాటి సాహితీ సమాజంలో సాహిత్య రచనలకు సంబంధించి పండితుల మధ్య తీవ్రస్థాయిలో విమర్శ, ప్రతివిమర్శలు విస్తృతంగా సాగేవి. వేదం వారు కూడా తనదైన రీతిలో ఆ విమర్శల్లో పాల్గొనడమే కాక వాటిని అనేక పుస్తకాలుగా వెలువరించారు. అనేక సంస్కృత రచనలకు టీకా తాత్పర్యాలు తెలుగులో వ్రాయడమే కాక ప్రసిద్ధ కావ్యాలకు వ్యాఖ్యలు సైతం వ్రాసేవారు. అలాగే సృజన రంగాన్ని మరవక పలు నాటకాలు కూడా వ్రాశారు. ఆయన వ్రాసిన అన్ని రచనలు ఒక ఎత్తు అయితే చిన్నతనంలో తండ్రి ప్రేరణతో ఇష్టపడి వ్రాసుకున్న చారిత్రక కథ ఆధారంగా వ్రాసిన ప్రతాపరుద్రయం నాటకం ఒకటి ఒక ఎత్తు. ప్రక్రియ రీత్యా ఇది పద్యనాటక లక్షణాలు కలిగి ఉన్న పాత్రోచితమైన సరళ సంభాషణలే కాక స్థానిక భాషలనే మాండలిక ప్రయోగం కూడా ఈ నాటకంలో ప్రవేశపెట్టి సాధారణ పామర ప్రేక్షకులను సైతం అలరించడంలో నాటక రచయిత 100% విజయం సాధించారు. కాకతీయ రాజ్య చివరి చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుని కాలంలో తురష్కులు చేసిన యుద్ధంలో ప్రతాపరుద్రుడు ఓడిపోయి బందీగా వారికి చిక్కి ఢిల్లీకి పట్టుకుపోగా అతని మంత్రి యుక్తితో ఆలోచించి పిచ్చివాడి వేషంలో ఢిల్లీకి వెళ్ళి తనదైన తెలివితో తమ రాజు ప్రతాపరుద్రుని విడిపించుకు వచ్చినట్టు చెప్పుకునే కథ జన వ్యవహారంలో ఉంది. జనశ్రుతిగా వచ్చిన ఈ కథలో ప్రతాపరుద్రుడు, విద్యానాథ కవి, ఢిల్లీ సుల్తాన్, ఫియాజుద్దీన్ తుగ్లక్ పాత్రలు చారిత్రక ఆధారాలు కలవి. కానీ ప్రతాపరుద్రయం నాటకంలో వేదం వారు ఆవిష్కరించిన యుగంధుడు

పేరు పేరుగాడు మొదలైనవి కల్పితాలే కాని రచయిత చేసిన పాత్ర చిత్రణలో వారు ప్రదర్శించిన అద్భుతమైన నైపుణ్యం ప్రతిభా పాటవాలు ఆయనను ఆంధ్ర నాటక సాహిత్య రంగంలో అగ్రగామిగా నిలిపాయి. ఇకపోతే వేదం వారి ప్రతాపరుద్రయం నాటకం విషయానికి వస్తే దీనిని ఆయన 1897 నాటకంగా వ్రాశారు. అదే ఏడాది గురజాడ కన్యాశుల్కం నాటకం వెలువడటం ఒక విశేషం. అనేక కల్పనలతో కథాగమన వేగంతో సర్వలక్షణ సమన్వితంగా 5 అంకాలుగా సాగిన ఈ నాటకం హిందూ ముస్లింల ఐక్యతను పోషిస్తూ ప్రోత్సహిస్తూ సుఖాంతమైంది. ఈ నాటకాన్ని నెల్లూరు ప్రాంత వెంకటగిరి 28వ రాజు గోపాలకృష్ణ యాచేంద్రుల వారికి అంకితం చేశారు వేదం వారు. ఇక నాటక ఇతివృత్తం విషయానికి వస్తే ప్రతాపరుద్ర చక్రవర్తి ఓరుగల్లును రాజధానిగా చేసుకుని త్రిలింగ దేశాన్ని పాలిస్తున్న రోజులు. అతని మంత్రి యుగంధరుడు ఒకసారి రామేశ్వర యాత్రకు వెళుతూ తన మంత్రి బాధ్యతలను తమ్ముడైన జనార్దనుడికి అప్పగిస్తాడు. ఆ సమయంలో ఒకరోజు ప్రతాపరుద్రుడు వేటకు అడవికి వెళతాడు. ఆ సమయంలోనే ఢిల్లీ సుల్తాన్ సర్వసేనాధిపతి వలీ ఖాన్ 100,000 దండుతో వచ్చి ఓరుగల్లు సమీపంలో విడిది చేస్తాడు. అతడు జనార్దుడిని కలిసి తాను ఢిల్లీ సుల్తాన్ వద్ద నుంచి రాయభారిగా వచ్చినట్టు సుల్తాన్ మీ సాయం కోరుతున్నాడని చెప్పగా దూరదృష్టిగల జనార్దనుడు చక్రవర్తి వివరాలు చెప్పకుండా యుక్తిగా తప్పించుకొని వలీఖాన్ను అక్కడి నుంచి పంపించి వేసిన రాయభార నెపంతో ప్రతాపరుద్ర చక్రవర్తిని తీసుకుపోయి ఖైదు చేసి త్రిలింగదేశాన్ని ఆధీనం చేసుకోవాలనే వారి కుట్రను పసిగడతాడు. అంతేగాక తన అన్న యుగంధరుడికి ఇక్కడి పరిస్థితులు వివరిస్తూ రామేశ్వర యాత్ర నుంచి వెంటనే రాజ్యానికి రమ్మని వేగుల ద్వారా కబురు పంపుతాడు. అలాగే వేటలో ఉన్న మహారాజుకు తురష్కులు దండెత్తి వచ్చిన విషయం వివరిస్తూ జాబు పంపి వెంటనే రాజధానికి వచ్చేయమని కోరతాడు. శత్రుముఖలైన తురకలను వారి రాజ్యంకు పోకుండా ఇక్కడే మట్టుపెట్టాలనే లక్ష్యంతో నాసిక్ నుంచి భద్రాచలం వరకు గల గోదావరి నది దాటిపోవడానికి ఎలాంటి అవకాశాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతాడు జనార్దనుడు. ఓరుగల్లు సర్వసేనాని అయిన బేతాళరావుకు సర్వం వివరించి ఏ క్షణమైనా యుద్ధం రావచ్చని హెచ్చరించి జాగృతం చేస్తాడు. ఎంతో కుయుక్తులతో వచ్చిన ఢిల్లీ సుల్తాను సైన్యానికి అంతే యుక్తులతో సరైన జవాబులు ఇస్తూ కాకతీయ రాజుల ఐక్యత ముందుచూపు సమయస్ఫూర్తిల స్థాయి ఏమిటో వారికి కళ్లకు కట్టినట్టుగా వివరించారు నాటక రచయిత వేదం వెంకటరాయ శాస్త్రి. ఒకనొక సందర్భంలో ఓరుగల్లును వశపరుచుకోవడం అసాధ్యమని అలీఖాన్ భావిస్తాడు. అంతలోనే నాటకంలో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. ఢిల్లీ సుల్తాన్ సేనలు గోదావరికి దక్షిణ తీరంలోని అటవిలో ప్రవేశించడం, అక్కడ వేటలో అలసిపోయిన ప్రతాపరుద్రుడు చెట్టు కింద నిద్రిస్తూ వారికి కనిపించడం, మెరుపు దాడి చేసి చక్రవర్తిని బంధించి యుక్తులు కుట్రలు పన్ని గోదావరిలో పడవల సాయంగా చక్రవర్తిని దాటించి ఢిల్లీకి తీసుకుపోతారు. సిపాయిలు వలీఖాన్ ఆదేశాల ప్రకారం రహస్యంగా ప్రతాపరుద్రుణ్ణి పడవ లోపలి భాగంలో ఉంచి దాటిస్తుండగా తల్లికి కావలసిన ఔషధం కోసం గోదావరిలో ఈదుకుంటూ వస్తూ ఆపదలో ఉన్న విద్యానాథుడు పడవలోని సిపాయిల సాయం కోరి ఆ పడవలో ప్రయాణించడం, అందులో బందీగా ఉన్న తమ చక్రవర్తిని గమనించి విషయాన్ని కాకతీయ మంత్రి యుగంధరునికి రహస్యంగా చేరవేయడం మొదలైనవి ఇందులోని నాటకీయ పరిణామాలు. రామేశ్వర యాత్ర మధ్యలోనే ముగించి ఓరుగల్లు చేరిన యుగంధరుడు జనార్దనుడు అప్పటి వరకు చేసిన కార్యదీక్షకు అభినందించి విద్యానాథుని ద్వారా ప్రతాపరుద్రుడు ఢిల్లీ సైనికులకు బందీ అయిన విషయం తెలుసుకున్న మంత్రి తమ రాజును విడిపించుకోవడమే లక్ష్యంగా తనదైన యుక్తులు ఎత్తులతో కార్యదీక్షకు కంకణం ధరిస్తాడు. ముందుగా చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఢిల్లీ సైనికులకు బందీ అయిన విషయాన్ని రహస్యంగా ఉంచి తన రాజ్యంలో అచ్చం తమ చక్రవర్తిని పోలిన పోలికలతో గల పేరిగాడు అనే రజకుడిని రాజులా అలంకరించి ఎవ్వరికీ అనుమానం రాకుండా రాజ్యపాలన చేయిస్తూ శాంతిభద్రతలు పరిరక్షించే వ్యూహం పన్నాడు యుగంధరుడు. అంతేగాక ఓరుగల్లు సామ్రాజ్యం చేరువలో విడిది చేసి ఉన్న ఢిల్లీ సుల్తాన్ మనుషులైన ఖుస్రు తదితరులకు వలీఖాన్ బంధించి ఢిల్లీకు తీసుకువెళ్ళింది కాకతీయ చక్రవర్తి.

ప్రతాపరుద్రుడిని కాదని, అత్సం అతని రూపంలో గల పేరిగాడిని అని, అసలు రాజు నిక్షేపంగా ఇక్కడే ఉండి రాజ్యపాలన చేస్తున్నాడనే పుకారు వారు నమ్మేలా చేరవేస్తారు. అంతలోనే యుగంధరుని ద్వారా అక్కడకు చేరిన దుబాసి, తురకల రాయభారం అబద్ధమని మాకు తెలుసు, అమాయకుడైన మా రాజు పోలికలు గల మా పేరిగాడిని వెంటనే మీ చెరనుంచి విడిపించండి, లేకపోతే మీరు మా వద్ద ఖైదీలుగా ఉండిపోతారు అనే హెచ్చరిక సందేశం కూడా వినిపిస్తారు. దానితో ఖుస్రు బృందానికి ఏం చేయాలో పాలుపోని అయోమయ పరిస్థితి ఎదురవుతుంది. ఒకరోజు రాత్రికి రాత్రి ఖుస్రుఖాన్ బృందం ఢిల్లీకి పారిపోతారు. కొన్నాళ్లకు ఢిల్లీ నగర వీధుల్లో ఒక పిచ్చివాడు ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ అంటూ అరుస్తూ పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు. సుల్తాన్ అతడి సమాచారం తెలుసుకోవడానికి అష్టకష్టాలు పడ్డా ఫలితం రాదు. ఓరుగలు నుంచి పారిపోయి వచ్చిన ఖుస్రుఖాన్ వలీఖాన్ను కలిసి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు అనుకుని అచ్చం అతని పోలికలు గల వ్యక్తిని ఢిల్లీకి తెచ్చామని చెబుతాడు. ఇదే విషయం సుల్తాన్కు తెలిస్తే అతని అసమర్థత బయటపడుతుందని, సుల్తాన్కు అసలు విషయం తెలియకుండా ఉంచడం కోసం విషయం తెలిసిన ఖుస్రుఖాన్ను తనతో పాటు యమునానది ఒడ్డుకు తీసుకువెళ్లి వలీఖాన్ ఖుస్రును తలనరికి తలను ఒడ్డున పాతి మొండాన్ని యమునానదిలో విసిరేస్తాడు. ఈ విషయాన్ని తాను ఢిల్లీ నగరంలో ఏర్పాటు చేసుకున్న తన సేనల ద్వారా తెలుసుకుంటాడు పిచ్చివాడి రూపంలో ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న ప్రతాపరుద్రుడి మంత్రి యుగంధరుడు. ఢిల్లీ సుల్తాన్ ఒకరోజు వలీఖాన్ ఇతర వజీర్లతో కొలువు తీరి ఉండగా వేగుల ద్వారా తమ దర్శనార్థం వర్తకులు వచ్చారన్న విషయం తెలుసుకుని వారికి ఆహ్వానం పలుకగా సభలోకి వచ్చిన వర్తకులు సుల్తాన్కు విలువైన కానుకలు సమర్పించుకుని తాము తెచ్చిన నగలు కొనాలని వేడుకుంటారు. వాళ్ల నగలు కొనదగిల్చిన ఢిల్లీ సుల్తాన్ వాటిని తమ రాజ్యానికి తీసుకురమ్మని అనుమతిస్తాడు. కానీ సరుకులు ముందుగా చూడటానికి ఓడల వద్దకు వస్తేనే బాగు అని, సరుకులు సంస్థానానికి తీసుకురావడం ఆలస్యం అవుతుందని వర్తకులు చెప్పడంతో వారి కోరిక మేరకు తానే అక్కడకు వెళ్లడానికి ఒప్పుకుంటాడు. అంతేకాక ఓడలోని సరుకులకు ఖరీదును కూడా తాము నిర్ణయించలేమని చెప్తారు వర్తకులు. మరి నగల ధర ఖచ్చితంగా నిర్ణయించగల నేర్పరులే లేరా అన్న ఢిల్లీ సుల్తాన్ ప్రశ్నకు, గతంలో తమ సరుకులను ఓరుగల్లు మహారాజు కొనేవాడని, వాటి ధర నిర్ణయించడంలో అతను మంచి సమర్థుడు అంటూ అలవాటుగా అనేస్తారు వర్తకుల రూపంలో ఉన్న యుగంధరుడి సేనలు. విషయం తెలియని సుల్తాన్ వ్యాపార మోజులో నగలు సరసమైన ధరలకు కొనాలనే ఆశతో తమ వద్ద ఖైదీగా ఉన్న ప్రతాపరుద్రుడిని తీసుకుని ఓడలు గల ప్రాంతానికి తన పరివారంతో వెళ్లడం, అక్కడి నగలను చూసిన ప్రతాపరుద్రుడు అవి తమ అంతఃపుర నగలుగా భావించి తన మంత్రి యుగంధరుడి యుక్తికి తనలో తానే సంబరపడతాడు. నగల ఖరీదు సరిగ్గా చెప్తాడు. అతడు నిర్ణయించిన ధర మేరకు నగలు కొనడానికి వర్తకులకు సుల్తాన్కు మధ్య ఒప్పందం కుదురుతుంది. సరైన ధర కట్టిన వ్యక్తి నిజమైన కాకతీయ చక్రవర్తి అనే విషయం రూఢి చేసుకున్న సుల్తాన్కు అంతదాకా గల సందేహం తీరుతుంది. కానీ వచ్చిన వర్తకులు కూడా ప్రతాపరుద్రుని అనునాయులే అన్న విషయం తెలియని సుల్తాన్ వర్తకులు తెచ్చిన నగలకు తక్కువ ధర నిర్ణయించమని, అందుకు ప్రతిగా శిక్ష నుంచి విముక్తుని చేసి కాకతీయ సామ్రాజ్యం పంపిస్తానని రాజుకు సుల్తాన్ ఆశ పెడతాడు. అందుకు అంగీకరించిన రాజు ఆ రాత్రికి అక్కడే ఉండటానికి నిర్ణయించడం, వచ్చిన వర్తకులు ఆ రాత్రి ఢిల్లీ సుల్తాన్కు అక్కడే విందు వినోదాలు ఏర్పాటు చేయడం, అందులో భాగంగా సుల్తాన్ తెలుగుదేశాన్ని జయించిన కథ ఆధారంగా వ్రాసిన త్రిలింగ విజయం అనే నాటకాన్ని ప్రదర్శిస్తారు. అందులో వలీఖాన్ చక్రవర్తి రూపంలో ఉన్న చాకలిని ప్రతాపరుద్రుడుగా భ్రమించి బంధించి ఢిల్లీకి తీసుకురావడం, తన అసమర్థత సుల్తాన్కు తెలియకుండా వలీఖాన్ విషయం తెలిసిన ఖుస్రూను చంపడం వంటి వలీఖాన్ కుట్రలు ప్రదర్శిస్తారు. విషయం తెలిసిన ఢిల్లీ సుల్తాన్ కోపంతో అక్కడే వలీఖాన్ను అతని సలహాదారులను చంపి ఆ యమునా నదిలోనే పడవేస్తాడు. ఆ అలసటతో సుల్తాన్ అతని పరివారం వాడలో నిద్రలో ఉండగానే అప్పటి వరకు పిచ్చివాడి రూపంలో ఉన్న యుగంధరుడు తనదైన యుక్తి మార్గం ద్వారా క్షేమంగా తమ రాజు ప్రతాపరుద్రుడిని అతని పరివారాన్ని ఊరుగల్లుకు చేరుస్తాడు. తమకు తెలివి వచ్చి తేరుకునే సమయానికి ఢిల్లీ సుల్తాన్ ఓరుగల్లు చక్రవర్తి సభలో ఉండటం ప్రతాపరుద్రుని

0: రాజ్య వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి పరమానందంతో ఆశ్చర్యపోవడమే కాక కాకతీయ రాజ్య ఉన్నతికి పాటుపడుతున్న మంత్రి యుగంధరుడు అతని సేనలు చేస్తున్న యుక్తిదాయక కృషికి ఎంతగానో అభినందిస్తాడు సుల్తాన్. అప్పటి వరకు ఢిల్లీ వీధుల్లో పిచ్చివాడిగా తిరిగిన యుగంధరుడు మందహాసంతో సుల్తాన్ను 6 మాసాల పాటు తమ రాజ్యంలో అతిథిగా ఉండమని కోరడం, ఓరుగల్లు రాజుల ఆత్మీయతకు 6 మాసాలు కాదు, జీవితాంతం ఇక్కడే ఉండాలనిపిస్తుందని సుల్తాను అనడం, యుగంధరుని రాజనీతిజ్ఞతకు మేధోశక్తికి ఢిల్లీ సుల్తాన్తో పాటు సభ యావత్తు ప్రశంసల జల్లు కురిపిస్తుంది. శత్రుత్వం కోరుకున్న ఢిల్లీ సుల్తాన్ను తమదైన యుక్తితో మిత్రునిగా మార్చుకుని అతనిలో పశ్చాత్తాపం కలిగించటం, వలీఖాన్ వంటి దుష్టులను అంతం చేయడం ఈ నాటకంలోని ప్రధాన ఘట్టాలుగా మనం గమనించవచ్చు. కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి 2వ ప్రతాపరుద్రుని జీవితంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా రచించిన ప్రసిద్ధ తెలుగు పద్య నాటకం ఇది. పేరుకు ప్రక్రియాపరంగా పద్యనాటకమే అయినా గ్రాంధిక భాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా నాటకంలోని పాత్రల స్వభావానికి తగినట్టుగా సహజమైన పాత్రోచిత సంభాషణలు వ్రాసి తెలుగు పద్యగ నాటకానికి కొత్తదారులు వేసిన ఖ్యాతి వేదం వెంకటరమణ శాస్త్రి సొంతం చేసుకున్నారు. పేరుకు ఇది ప్రతాపరుద్రీయం అని ఉన్నా దీనిలో ముఖ్య పాత్రధారి సూత్రధారి మంత్రి యుగంధరుడు. అతని తరువాత అంతటి స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న హాస్య ప్రధాన పాత్ర పేరిగాడు. యుగంధరుని తమ్ముడు తాత్కాలిక మంత్రి జనార్దనుడు, విద్యానాథుడు, విశ్వాసరావు, బేతాళరావు, చెక్ముఖి శాస్త్రి, ఢిల్లీ సుల్తాన్, వలీఖాన్, ఖుస్రూఖాన్ మొదలైన ప్రధాన పాత్రలతో పాటు పేరిగాడి భార్య ఎల్లి ఈ నాటకంలో కనిపించే ఏకైక స్త్రీ పాత్ర. తెలుగు పద్య నాటకంలో ఒక విశిష్టమైన గుర్తింపు స్థానం సంపాదించిన ప్రతాపరుద్రయం నాటకంలోని కథా కథనంతో పాటు పాత్రల సృష్టి, నాటక లక్షణాలు అన్నీ ఆదర్శనీయంగా ఉన్నాయి. వీరరస ప్రధానంగా ప్రారంభమైన ప్రతాపరుద్రయం నాటకంలో అంతర్భాగంగా హాస్యరసం మిళితమై నిలిచింది. సందర్భోచితంగా పద్యాల ప్రాభవం కొనసాగిన సరళమైన సంభాషణలతో నాటకం ఆశాంతం కొనసాగింది. నాటకానికి నాయకుడు ప్రతాపరుద్రుడా లేక యుగంధరుడేనా అన్న సందేహం కొంతకాలం కొనసాగిన చివరికి ప్రతాపరుద్రుడే నాయకుడు అన్న విషయం తేటతెల్లం అవుతుంది. రాజకీయ ప్రధానమైన వీరరసం కలిగిన చక్కటి చారిత్రక తెలుగు పద్య నాటకం ఇది. ఒక విశిష్ట స్థానాన్ని పొందడమే కాదు, రచయిత వేదం వారికి కూడా అంతే విలువను గుర్తింపును అందించింది. అంతేగాక తొలి కళాప్రపూర్ణ బిరుదు పొందిన నాటక రచయితగా వేదం వారు చరిత్రలో స్థానం పొందారు.
1: ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో ప్రజారంజక చారిత్రక నాటకం ప్రతాపరుద్రీయం డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి ప్రసంగం విన్నారు.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. రుద్రమదేవి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కైలాష్ చిత్ర బృందం ఆలపించిన

0: స్వర్ణకమలం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం ఇళయరాజా.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి జానపద సంగీతం. ఈ కార్యక్రమంలో ఎస్ రాజు బృందం అందించిన జానపద గీతాలు వినవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మబ్బుల్ల చంద్రుడు నిన్ను నన్ను చూడబట్టెము మామా, చుక్కల్ల చుక్కలై ఉందాము రమ్మా సందామా, మబ్బుల్ల చంద్రుడు.

0: ఇంతవరకు శ్రోతలు జానపద సంగీత కార్యక్రమంలో ఎస్ రాజు బృందం అందించిన జానపద గీతాలు విన్నారు.
1: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ముందుగా శతమానం భవతి ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా ఆలపించిన మోహన భోగరాజ్ గీతం. సంగీతం మిక్కిజే మేయర్.

నాగా ఈ చిత్రం కోసం కార్తిక్ చిన్మయ్ బృందం ఆలపించిన ఏఎం రత్నం గీతం, సంగీతం దేవా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో తర్వాతి పాట అతిథి దేవో భవ. ఈ చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్, నూతన మోహన్ ఆలపించిన భాస్కర భట్ల గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: నా ఇష్టం ఈ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట, గీత రచన ఎంకే బాలాజీ, సంగీతం చక్రీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ఓజి. ఈ చిత్రం కోసం శృతి రంజని ఆలపించిన కళ్యాణ్ చక్రవర్తి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నిన్ను కోరి ఈ చిత్రం కోసం అరుణ్ గోపాన్ ఆలపించిన శివనిర్ణ నిర్వాణ గీతం, సంగీతం గోపీ సుందర్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమలో తర్వాత పాట పెద్ది. ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ ఆలపించిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

ద ఫ్యామిలీ స్టార్ ఈ చిత్రం కోసం కార్తిక్ మంగ్లీ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం గోపీ సుందర్.

ఆవారా ఈ చిత్రం కోసం హరిచరణ్ తన్వి ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా

వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం శాస్త్రీయంగా ధృవీకరించబడిందని, నిరంతరం పర్యవేక్షించబడుతోందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న కొన్ని తప్పుదోవ పట్టించే నిరాధారమైన వాదనలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో డిఏపి యూరియా ఎరువుల అవసరం గణనీయంగా పెరిగిందని, కేంద్రం కేటాయించిన కోటాకు వాస్తవ సరఫరాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వెంటనే పూడ్చి రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఎరువులు అందించాలని కోరారు. హుస్సేన్సాగర్లో కార్ప్స్ ఆఫ్ ఈఎంఈ నౌకాయాన రెగట్ట 2026 మూడవ సంచిక విజయవంతంగా ముగిసింది. ముగింపు వేడుకలకు లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నై అధ్యక్షత వహించారు. అగ్నివీరులు కేవలం 2-3 వారాల్లోనే నౌకాయానంలో నైపుణ్యాన్ని సాధించి అందరినీ ఆకట్టుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపుకు 7వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ ఖాజా కరీముల్లా ఆధ్వర్యంలో మాదాపూర్, కొండాపూర్లోని వాణిజ్య వసతి సంస్థలపై అగ్ని సురక్ష తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్లోని స్కై 100 కిచెన్ అండ్ బార్, కొండాపూర్లోని వెంకటేశ్వర కోలివింగ్ పీజీ హాస్టల్లో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవని తనిఖీల్లో తేలింది. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజుల్లో తీర ప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:09 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2005. ఈ 5 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. అండ్ ఈ టైం బౌండ్ లో వచ్చిన సాంగ్స్ ని మీరు నాకు వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. అండ్ నెక్స్ట్ మనం ప్లే చేసుకునే సూపర్ హిట్ ట్రాక్ కలిసి ఉందాం రా సినిమా నుంచి ఎస్పీ బాలు స్వర్ణలత పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం 10:14:45 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మా కోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటా నా సినిమా నుంచి ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు నిజామాబాద్ జానకంపేట నుంచి ఎం శ్యామ్ లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను ఉన్నారు ఈ మెసేజ్లో. కలిసి ఉందామ్రా నుంచి ఒక పాట ఇంత ముందే మనం ప్లే చేసుకున్నాం, నచ్చావే పాలపిట్ట పాటని. డెఫినెట్గా మీకోసం ఒక మంచి పాట ఈ టైంలో నేను ప్లే చేస్తానండి. ఎవరు ఈ మెసేజ్ మనకి చేశారు అంటే చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి నుంచి మెసేజ్ చేశారు. అలాగే చులుక నారాయణ, అనసూయ, యమున నిజామాబాద్ జానకంపేట నుంచి మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. రిపీటెడ్గా వారు మెసేజ్ చేస్తూనే ఉన్నారనమాట. డెఫినెట్గా ప్లే చేస్తామండి మీకోసం. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ నుంచి శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, హరి, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్, మేము రేడియో వింటున్నాం, మా కోసం ఒక మంచి పాట ప్లే చేయండి అంట. తప్పకుండా అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, మా కోసం ఒక పాట వినిపించండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటా నా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా వస్తున్నాయి ఆ సినిమాకి సంబంధించి రిక్వెస్ట్లు. సో మీ అందరి కోసం కార్తీక్ సుమంగళి పాట డిఎస్పి మ్యూజిక్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్ ఫ్రమ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: సలలే

0: മധുരിമ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 10:30 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2005 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం ఇయర్లో. గుడ్ మార్నింగ్ వివిధ భారతి. గుడ్ మార్నింగ్ అండి. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళా భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ మనకి మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. తప్పకుండా శుభోదయం వివిధ భారతి. శుభోదయం అండి. విషింగ్ ఫ్రమ్ గట్ల కవిత, భావన, హర్షన్ మెట్పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. తప్పకుండా అండి. హన్మకొండ జిల్లా అంబాల శ్రీరాములపల్లె నుంచి ఖ్యాతం వీరేంద్ర, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, శ్రీరాముల, తాటిపాముల, ఉపేందర్, దేవేంద్ర, చింతకింది శ్రీనివాసులు, ఇప్పలపల్లి శ్రీనివాస్, గంగాధర్ శ్రీనివాస్, మల్లేశం సాంబయ్య, మాంద్రి కోసం మంచి పాట ప్లే

చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా అండి. రమ్య హేమలత చౌటుప్పల్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు, ఒక మంచి పాట కావాలి అంటూ. తప్పకుండా అండి. అలాగే అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్ సార్, మాకోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి సార్ అంటూ అడుగుతున్నారు. తప్పకుండా మీ అందరి కోసం ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను, వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. నీ స్నేహం సినిమా నుంచి మనం పాట విన్నాము. రైట్, ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2000 నుంచి 2005 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మాకోసం కూడా ఏదైనా మంచి పాట వినిపించండి ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ, అనిరుద్ధ్, శ్రేయాంశ్ ఉన్నారు ఈ మెసేజ్లో, తప్పకుండా ప్లే చేస్తామండి. పోచంపల్లి గాంధీనగర్ నుంచి ఎల్గందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్, గుణ మెసేజ్ చేశారు. అలాగే ఒక మంచి పాట ప్లే చేస్తారా ప్లీజ్ అంటూ సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, రాజిని, వెన్నెలమ్మ అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు ఈ మెసేజ్లో. అండ్ మీ అందరి కోసం మనో గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.
2: ఆపిల్ పిల్లా నీవెవరో, ఐస్ క్రీమ్ చెలి.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇవాళ మనం 2000 నుంచి 2005 ఈ టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ సూపర్ ట్రాక్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. చాలామంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ఎం వెంకటేష్ నందిపేట నుంచి మా పేర్లు చదవండి ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. వెంకటేష్ గారు మీ పేరు చదివానండి, మాకోసం ఏదైనా మంచి పాట వేయండి అంటున్నారు, తప్పకుండా వేస్తాం. అలాగే మాకోసం ఒక మంచి సాంగ్ కావాలి అంటూ నల్గొండ జిల్లా మోసంగి విలేజ్ నుంచి మీకు నచ్చిన పాట వేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అబ్బా, ఇలాంటివి విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అండ్ కొంతమంది రిపీటెడ్గా సేమ్ సాంగ్స్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అది మా ఆర్చే కష్టాలు అంటే. రైట్, మా కష్టాల గురించి ఎందుకులేండి. అంశుల శ్రీతన్ ఆధ్విక అయాన్షు మనకి ఈ మెసేజ్ పెట్టారనమాట. అలాగే విబి హైదరాబాద్కి నమస్తే, ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కొరకు ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజ్ గారు మెసేజ్ చేశారు తప్పకుండా. రాజు ఉమారాణి వంశీ స్వరూప నిహాల్ సాయినాథ్ సుచిత్ర ఆర్ఆర్ చిరస్తా నుంచి మాకోసం ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. మీ అందరి కోసం ఉన్నికృష్ణ అండ్ చిత్ర గారు పాడిన పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నారు. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇంతవరకు మీరు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం విన్నారు. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని జలసౌధలో ఈరోజు సాయంత్రం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన వివిధ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తుంగభద్ర ప్రాజెక్ట్, ఆర్డీఎస్, ఇతర అంతర్రాష్ట్ర సాగునీటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు ఈ మీటింగ్లో పలు అంశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టెలివిజన్ అవార్డుల విధి విధానాల రూపకల్పనకు నియమించిన కమిటీ ఈరోజు సమావేశమై విధి విధానాలపై కూలంకషంగా చర్చించింది. సమావేశంలో సంస్థ చైర్మన్ దిల్రాజు, మేనేజింగ్ డైరెక్టర్ ముకుంద్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, కమిటీ చైర్మన్ మరార్ శరత్తో పాటు కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం నిన్న రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి 15 సూచనలతో వినతి పత్రం సమర్పించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు పలు ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపుకు 7 చివరి తేదీగా నిర్ణయించారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజుల్లో తీర ప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫీఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 57 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు జూన్ 24. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ రోజుకి

మరి ఆ ప్రత్యేకతలేంటో మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు పద్మశ్రీ మురళీమోహన్ గారు, నటి విజయశాంతి గారి పుట్టినరోజు, వారిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి ఇంకొక విశేషం కూడా ఉందండోయ్, అదేంటి? ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం, ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం చెప్తానుగా. ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం పద్మిని, ఊరిస్తావెందుకు అంటారా? ఈరోజు మెల్లిసై మన్నార్, లలిత సంగీత చక్రవర్తి, స్వర సార్వభౌమ స్వరకర్త, ఎంఎస్ విశ్వనాథన్ గారి జయంతి. వారిని గుర్తు చేసుకుంటూ వారు స్వరపరిచిన కొన్ని అరుదైన అణిముత్యాల లాంటి పాటలు మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అరుదైన అణిముత్యాల లాంటి పాటలు మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సంగీతానికి భాషా భేదం లేదు అంటూ, సంగీత భాష అంటే సారీ గా మా పదాని మాత్రమే అనేవారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. దక్షిణాది సినీ సంగీతంలో సుస్థిర స్థానం ఈ స్వర చక్రవర్తిది. మరి వారి స్వరపరిచిన ఎన్నో మంచి పాటలు, వారి గురించిన ఎన్నో మాటలు ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం ఎంఎస్ విశ్వనాథన్ గారిని, వారి జయంతి సందర్భంగా. కేరళ రాష్ట్రంలో ఒక మారుమూల పల్లెలో నిరుపేద కుటుంబంలో పుట్టి ఏకలవ్య శిష్యుడిగా సంగీతాభ్యాసం చేసి 5 దశాబ్దాల పాటు సుస్వరధార కురిపించారు మనయంగత్ సుబ్రహ్మణ్యన్ విశ్వనాథన్ గారు. అందరూ ఆత్మీయంగా పిలుచుకునే ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఆఖరి నిమిషం వరకు సంగీతమే శ్వాసగా సాగిన వారి సినీ స్వర ప్రయాణం ఎంతో అపురూపమని చెప్పాలి. సంగీతాన్ని

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు స్టూడియోల సమయం 11:15 దాటి 15 సెకండ్లు. నేను మీ పద్మిని. ఎంఎస్ విశ్వనాథన్ గారిని గుర్తు చేసుకుంటున్నాం వారి జయంతిని పురస్కరించుకొని. అసంఖ్యాకమైన క్లాసిక్ గీతాలు స్వరపరిచారు ఎంఎస్వి. అన్ని రకాల భావోద్వేగాల్లో ఒక తోడు విశ్వనాథన్ గారి పాట అంటారు సంగీత ప్రియులు. దక్షిణ భారత సినిమా దిగ్గజ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి మన స్వరరాజు ఎంఎస్ విశ్వనాథన్ గారు. అయితే ఎంఎస్వి 1950 నుండి 1965 వరకు ప్రముఖ వయలిన్ విద్వాంసులు టీకే రామూర్తి గారితో కలిసి 100 చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత 1965 నుండి ఆయన స్వతంత్ర స్వరకర్తగా 1200 చిత్రాల్లో దాదాపు 15,000 పాటలకు పైగా సంగీతం అందించారు.

మరి విశ్వనాథన్ గారి గురించి చెప్పుకున్నప్పుడు రామూర్తి గారు తప్పకుండా పక్కనే ఉంటారు. బాపు రమణ, పగలు వెన్నెల, పగలు రేయి, ఇలా ఎలాగో వారిద్దరూ కూడా చాలా ఏళ్ళు అవినాభావ సంబంధం ఉండేది వాళ్ళిద్దరి మధ్యలో. మరి విశ్వనాథన్ రామూర్తిగా ఆ సంగీత ద్వయం స్వరపరిచిన ఒక అపురూప గీతం ఇప్పుడు విందాం. ఇది ఎందుకు అపురూప గీతం అన్నానంటే, అక్కినేని నాగేశ్వరరావు గారికి విశ్వనాథన్ గారు స్వరపరిచిన పాటల్లో అత్యంత ఇష్టమైన పాటని ఎన్నో సభల్లో సభాముఖంగా తెలియజేశారు నాగేశ్వరరావు గారు. మరి ఆ పాట మనందరికోసం.

0: व्रत के माया
1: घंटसाल గారి అమృతగానం సముద్రాల వారి కళ ప్రతిభ నాగేశ్వరరావు గారి అభినయం నా భూతో నా భవిష్యత్ అనాలి ఈ పాటలో ఎప్పటికీ తెలుగు సినిమాలో ఎవర్ గ్రీన్గా నిలిచుండే పాటల్లో ఇది ఒకటి అంటే అతిశయోక్తి కాదేమో. శ్రోతలు చాలామంది చాలా సందేశాలు పంపిస్తున్నారు. ఇంతకీ ఎంఎస్ విశ్వనాథన్ గారంటే మీకు గుర్తొచ్చే పాట ఏంటి, వారి సంగీతంతో మీకున్న అనుబంధం ఏంటి, నాకు వాట్సాప్ చేయండి 0402324082 ఈ నంబర్కి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈ

0: sci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు ఎంఎస్ విశ్వనాథన్ గారిని గుర్తు చేసుకుంటున్నాం. కర్ణాటక సంగీతం హిందుస్థానీ జానపద సంగీతాన్ని అధునాతన వాద్య పరికరాలతో మేళవించి మెల్లిసై అంటే తేలికపాటి పాటల ప్రభంజనం సృష్టించారు ఎంఎస్వి. 70వ దశాబ్దంలో కొత్త సంగీతపు ఛాయలను పరిచయం చేశారు సినీ పరిశ్రమకి. ట్రెండ్ సెట్టర్ అనే ఒక మాట చెప్పచ్చేమో ఎంఎస్విని, ఎందుకంటే దక్షిణాది సినిమా పాటల్లో పాశ్చాత్య డిస్కో సంగీతాన్ని లలిత సంగీతాన్ని కలపడమే కాకుండా పాటల మధ్యలో నోటితో ఈలవేయడం అంటే విజిలింగ్ ప్రక్రియ, వినూత్నంగా హమ్మింగ్ చేయడం వంటి ట్రెండ్స్ను ఆయనే మొదలుపెట్టారు. శ్రీకారం చుట్టింది ఎంఎస్వి గారని చెప్పాలి, ఆ ఘనత వారిదే. అయితే పియానో, హార్మోనియం, కీబోర్డులను అత్యద్భుతంగా వాయించేవారు ఎంఎస్వి. ఒక రకంగా చెప్పాలంటే హార్మోనియం నా శరీరంలో ఒక భాగం అనేవారు విశ్వనాథన్ గారు. ఎన్నో కొత్త ప్రయోగాలు చేసినా ఆయన ఎన్నడూ సాంకేతిక ప్రయోజనంపై ఆధారపడలేదు. ప్రతి స్వరం, ప్రతి పాట హార్మోనియం పెట్టెలోనే ఊపిరిపోసుకుంది అనేవారు విశ్వనాథన్ గారు. మరిన్ని మాటలు, మరిన్ని పాటలు వారి గురించి.

ఇలాంటి అద్భుతమైన పాటలు వింటుంటే రోజు పండగే కదా. గౌరవం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సుశీలమ్మ ఆలపించిన పాట విన్నారు. అయితే మనకి శ్రోతలు చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. విష్ణు యాదవ్ గారు ఎయిర్పోర్ట్ బేగంపేట నుండి, నాకు అత్యంత ఇష్టమైన సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారు.

వారు వారి స్వరపరిచిన అన్ని పాటలు నాకు ఇష్టం. ముఖ్యంగా మరో చరిత్ర సినిమా అంటే ఎంతో ప్రీతి అంటున్నారు విష్ణు. అలాగే మనకి నోముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి సందేశం పంపించారు. వేల సార్లు విన్న తనివి తీరని భావయుక్త గీతాలు స్వరపరిచారు MSV అంటున్నారు. మరి సహజమైన శ్రావ్యతతో స్వరాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే సంగీత దర్శకుల్లో MSV ఒకరు. విశ్వనాథన్ గారు వారి సంగీతం స్వచ్ఛంగా ఆత్మ నుండి వచ్చిందా అన్నట్టు ఉంటుంది అనేవారు బాలసుబ్రహ్మణ్యం గారు. బాలు గారు నా పెద్ద కొడుకు అని ఎంతో ఆత్మీయంగా పిలుచుకునేవారట విశ్వనాథన్ గారు. వారిద్దరిది విడదీయరాని అనుబంధం అని ఎప్పటికీ చెప్పకనే చెప్తూ ఉంటారు. వారిద్దరూ వారి ఇంటర్వ్యూస్లో చూస్తే మీకు ఒక సంగతి చెప్పనా, 1978 వచ్చిన నాలాగే ఎందరో చిత్రం గుర్తుందా? ఈరంకి శర్మగారు దర్శకులు. ఆ చిత్రానికి తొలిసారిగా నంది పురస్కారం అందుకున్నారు బాలుగారు. అప్పుడు అన్నారట, చూసావా నా పెద్ద కొడుక్కి నా సంగీత దర్శకత్వంలోనే తొలి నంది పురస్కారం కూడా వచ్చిందని చిన్న పిల్లాళ్లాగా సంబరపడిపోయారట MS విశ్వనాథన్ గారు. ఆత్రేయ గారి కళ నుండి జాలువారిన జీవిత సత్యాలని పాటల్లో ఎంతో లాలిత్యంగా స్వరపరిచారు విశ్వనాథన్. మరి ఆ పాట మనందరి కోసం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. దక్షిణాది భాషల్లో 1200కు పైగా చిత్రాల్లో వేలాది సినిమా పాటలు, ఆల్బమ్స్ను ఆయన వారసత్వంగా మిగిల్చారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. చలనచిత్ర, లలిత సంగీతాలను అధ్యయనం చేసే భవిష్యత్ చిత్రకారులకు, సంగీత దర్శకులకి ఒక ప్రామాణిక గ్రంథంగా, అంటే రిఫరల్గా ఒక డిక్షనరీ, ఒక మ్యూజికల్ డిక్షనరీగా మిగిల్చి సంగీత భాండాగారాన్ని సృష్టించారు ఎంఎస్వి. తెలుగులో రచయిత ఆచార్య అత్రేయ గారు, దర్శకులు కె బాలచందర్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఈ ముగ్గురి కలయిక. అసలు ఆ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలని మనం ఎప్పటికైనా మర్చిపోగలం.

0: ఆ సినిమాలో పాటల్ని ఎప్పటికైనా మర్చిపోగలవా? అసలు ఈ ముగ్గురు ఆ ట్రేయో కలిసి ఒక సువర్ణ అధ్యాయం సృష్టించారంటే ఎన్ని పాటలైనా వినొచ్చు, ఇలా ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. మరి ఆ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన ఒక అద్భుతమైన పాట మనందరి కోసం.
1: తాం తద్ధి తల్లి పట్ట హస్త తల్లి తాం తద్ధి

0: కనిపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మనకి చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మెల్లిసై మన్నర్ ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీత మాయాజలానికి మేమందరూ అభిమానులమే అంటున్నారు. శ్యామల గారు బేగంపేట నుంచి మనకి సందేశం పంపించారు. చాలా అద్భుతమైన సందేశం రాసి పంపించారు. వారి అభిమానాన్నంతా ఈ సందేశంలో పంపించారు. చదివే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక ఆసక్తికర విషయం చెప్పాలి విశ్వనాథన్ గారి గురించి. అదేంటంటే, విశ్వనాథన్ గారు కేవీ మహాదేవన్ గారు ఘంటసాల మాస్టరు, టీవీ రాజు గారు, ఏఎం రాజా, ఎస్ రాజేశ్వరరావు గారు, పెండ్యాల ఆదినారాయణరావు గారు వారి అటువంటి దిగ్గజ సంగీత దర్శకులతో పోటీ పడడమే కాకుండా సంగీతంలోని మెళకువలను నేర్పించి జీకే వెంకటేష్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి నూతన సంగీత దర్శకులను సృష్టించారు. అందుకే అనేక ఇంటర్వ్యూస్లో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ గారు ఇద్దరూ తమ సంగీత ప్రతిభకు విశ్వనాథన్ గారు వారి ప్రోత్సాహం ఎంతగానో ఉంది, వారి సంగీత పాండిత్యమే కారణమని గర్వంగా అంగీకరించారు ఆ లెజెండ్స్. మరి ఒక మంచి పాట విందాం. ఆ పాట తర్వాత మరిన్ని సంగతులు ఎంఎస్వి గారి గురించి.

ఎంతమంది దిగ్గజాలు, ఎంతమంది లెజెండ్స్ పనిచేసిన అద్భుతమైన గానం, అసలు మనసుని ఇలా కట్టిపడేసే పాటలు వింటుంటే సమయం అస్సలు తెలియదు కదా. ఆచార్య ఆత్రేయ గారి రచన, బాలచంద్ర గారి దర్శకత్వం, ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీత దర్శకత్వం, మహానుభావుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం, అద్భుతం, అత్యద్భుతం అంతే. ఈ పాట గురించి

ఇంకేం మాట్లాడుకోలేము. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:41 దాటి 10 సెకండ్లు. 1965 సంవత్సరంలో పొరుగుదేశంతో యుద్ధం ముగింపులో ఎంఎస్ విశ్వనాథన్ గారు తన బృందంతో కలిసి యుద్ధంలోకి వెళ్ళి మెడలో హార్మోనియం ధరించి గాయపడిన సైనికుల కోసం పాట పాడారట, వారికి స్వాంతన కలిగించడానికి. అందుకనే అంటారు, నిరాడంబరత, వినయం, క్రమశిక్షణ, అందరినీ ఎంత గౌరవంగా చూడడం వారి సహజ అలంకరణలని. ప్రతి పాటకు ప్రత్యేకమైన లయా తాళం, సృజనాత్మకమైన ఆరోహణ అవరోహణ వారి స్వరాల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకనే శ్రోతలను నిరంతరం ఉత్తేజపరుస్తూ సులభంగా పాడుకోగలిగే పాటల్ని సృష్టించారు ఈ లలిత సంగీత చక్రవర్తి. విషాదగీతమైన, జానపదమైన, జోలపాటలైనా, యుగళగీతాలైనా అన్నీ ప్రత్యేకమే వారి స్వరకల్పనలో.

గుర్తుకొస్తున్నాయో, అద్భుతమైన పాటలు వినిపిస్తున్నారు, అన్ని రకాల జోనర్స్లో పాటలు వినిపిస్తున్నారంటూ మనకి శ్రోతలు ఎంతోమంది సందేశాలు పంపిస్తున్నారు. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు. అయితే 5 దశాబ్దాలకు పైగా సాగిన అసాధారణ సంగీత ప్రయాణంలో ఒక నిర్దిష్ట శైలికి పరిమితం కాకుండా స్వరాలతో సంగీతపరంగా ఎన్నో ప్రయోగాలు చేశారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. సంగీతంలో ప్రయోగాలకు ఎంఎస్వి పెట్టింది పేరని ఎప్పుడు అంటుండేవారు సినీ విశ్లేషకులందరూ. ఉదాహరణకి ఇది కథ కథలో అటూ ఇటూ కానీ హృదయంతోనే అనే పాటలో బొమ్మతో మాట్లాడడం, అంతులేని కథలో జంతువుల్ని అనుకరణ చేస్తూ ఒక పాట, అందమైన అనుభవంలో హిప్ హాప్ సంగీతం పదాలు లేని పాటలో అదే టైటిల్ పాట అందమైన అనుభవం అనే ఒకే ఒక్క పదం వస్తూ మిగిలిందంతా పాట సాకిగా సాగుతూ ఉంటుంది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు. ఇక ఆకలి రాజ్యం సినిమాలో హమ్మింగ్ ట్యూన్స్పై పదాలు కూర్చిన పాట, మరో చరిత్రలో అయితే సినిమా టైటిల్స్ ఆధారంగా పాడిన పాట, ఎన్నో వైవిధ్యమైన పాటలను స్వరపరిచారు వారు. అందుకే వారి ట్యూన్స్ అద్భుతంగా శ్రోతలందరినీ మనసులోనే కూర్చోబెట్టేశారు, స్థిరంగా కుర్చీ వేసి ఆ లలిత సంగీత చక్రవర్తిని. ఇంకొక విషయం చెప్పనా, ఇలా ట్యూన్ కడుతూనే ఆసువుగా మార్పులు చేసేసేవారట. రికార్డింగ్ అయితే ఎంత వేగంగానో చేసేవారట ఎంఎస్ విశ్వనాథన్ గారు. జూనియర్ జూనియర్ అనే పాటని బాలచంద్ర గారు నాకు ఇలా కావాలి అంటే నిమిషాల్లో, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే వారు స్వరపరిచి రికార్డింగ్ కూడా పూర్తి చేసేసారట ఆ లెజెండ్.

రకమును పూడ్చేది వీళ్ళు, అచ్చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కడలకు పందిళ్ళు వీళ్ళు. వీడేనో నేటి మొనగాడు, చెలిమికెప్పుడు చతగాడు, చెడుకెప్పుడు పగవాడు. వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్లకు కుర్రాడు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వర రచన సామర్థ్యం ఎంతటి విశిష్టతను సాధించిందంటే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం తమ సంగీత కోర్సులో ఎంఎస్వి పాటల ఆధారంగా ఒక సిలబస్ను ఏర్పాటు చేసింది. మెల్లిసై మన్నర్, పరమాచార్య, కలైమామణి బిరుదులు, దక్షిణాది రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎన్నో పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు, జీవితకాల పురస్కారాలు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ లభించాయి వారికి. ఇంకొక విషయం చెప్పనా, దశాబ్దాల పాటు వారు నివసించిన వీధికి ఆయన పేరు పెట్టడం అత్యద్భుతం అంటారు వారి అభిమానులు. 18 ఫిబ్రవరి 2026లో వారు నివసించిన వీధికి ఎంఎస్ విశ్వనాథన్ శాలై అని పేరు పెట్టి వారి మీద ఉన్న అపారమైన అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు తమిళనాడు ప్రజలు.

మానస వీణా చిత్ర నుండి కేజే యేసుదాస్ గారు సుశీలమ్మ ఆలపించిన పాట విన్నారు శ్రోతలు. చాలామంది పాటలు బాగున్నాయి, అద్భుతంగా మనం గుర్తు చేసుకుంటున్నాం ఎంఎస్ విశ్వనాథన్ గారిని మనకి సందేశాలు పంపిస్తున్నారు. దక్షిణాది సినీ రాజకీయ చరిత్రలో నలుగురు ముఖ్యమంత్రుల చిత్రాలకు ఎంఎస్వి సంగీతం అందించడం ఒక అరుదైన రికార్డ్. తమిళనాడు రాష్ట్ర అధికారిక గీతానికి బాణీలు కూర్చింది కూడా వారే. ఎక్కడో మలయాళ కుటుంబంలో పుట్టి తమిళ చిత్రసీమలో రారాజై తెలుగు వారిని మెలోడీస్తో మురిపించిన విశ్వనాథన్ గారితో ఈ సంగీత బంధం ఎప్పటికీ మధురం, పదిలం, అజరామరం. వారి జయంతిని పురస్కరించుకొని ఎంతో ఆత్మీయంగా వారిని గుర్తు చేసుకున్నాం మన వివిధ భారతి వేదికగా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. పల్లెటూళ్ళు ప్రగతికి పట్టుకోమలని

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. పల్లెటూళ్ళు ప్రగతికి పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ గారు అన్నారు. అందుకు నిదర్శనంగా దేశంలో రాష్ట్రంలో ఎన్నో గ్రామాలకి ఆదర్శంగా నిలిచింది ఒక గ్రామం. ఏంటి ఆ గ్రామ విశిష్టత, విశేషాలు ఎందుకు ఇంతగా మనం చైతన్య స్ఫూర్తిలో చెప్పుకుంటున్నాం చెప్తాను. మన తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో ఉన్న ఆ గ్రామం గురించి ఈనాటి మన చైతన్య స్ఫూర్తి.

0: కంచె చిత్రం నుండి శంకర్ మహదేవన్ బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం చిరంతన్ భట్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అచ్చంగా ప్రతి పల్లె ఈ పల్లెలాగే ఉండాలి అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరు ఎక్కడ చెప్తానుగా. మన తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో ఉన్న మల్లారం గ్రామం. ఇప్పుడు ఈ ఊరు పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. ఎన్నో గ్రామాలకి రోల్ మోడల్గా నిలిచింది మల్లారం గ్రామం. ఎందుకంటే ఉత్తమ గ్రామంగా జాతీయ పురస్కారం అందుకున్న ఈ మల్లారం ప్రత్యేకత ఏంటి, ఆ విశేషాలన్నీ చెప్పుకుందాం. ఇంతకీ మీకు తెలుసా ఈ గ్రామం గురించి? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 0402324 0852 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంకా వింటున్నారు, ఎప్పుడు కొన్ని అక్క.

0: బలగన్ చిత్రం నుండి భీమ్ సిస్రేలియో స్వీయ సంగీత దర్శకత్వంలో రామ్ మిరియాల మంగళితో ఆలపించిన ఆ పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్. మరి ఈ ఊరు గురించి మీకు తెలుసా అంటే, మనకి నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా గారు ఒక సందేశం పంపించారు. నాకు తెలుసండి, సిరిసిల్ల జిల్లాలో మల్లారం గ్రామం ఇది డిజిటల్ విలేజ్గా గుర్తింపు పొందింది అంటూ మనకు సందేశం పంపించారు. అవును, డిజిటల్ ఆధునీకరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తెలివిగా వాడుతూ డిజిటల్ వ్యవసాయ ఆవిష్కరణలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఈ మల్లారం గ్రామం. డిజిటల్ కృషి సమృద్ధి విలేజ్గా ఈ గ్రామ సర్పంచ్ సంగం అర్పితారెడ్డి గారు ఈ జాతీయ పురస్కారాన్ని ఇటీవలే అందుకున్నారు. వ్యవసాయం, ప్రజా భాగస్వామ్యం, పారదర్శకత, గ్రామాభివృద్ధి అంశాలను సమన్వయం చేసిన తీరుకు ఈ పురస్కారం లభించింది మల్లారం గ్రామానికి. అయితే ఇవన్నీ ఎలా జరిగాయి, అసలు ఎందుకు దేశంలోనే ఉత్తమ గ్రామంగా పురస్కారం అందుకున్నారు, ఆ విషయాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మరి దేశంలోనే ఉత్తమ గ్రామంగా ఎందుకు నిలిచింది అంటే, మల్లారం గ్రామ సర్పంచ్ సంగం అర్పితారెడ్డి గారు వినూత్న ఆలోచనతో ఒక వెబ్సైట్ని అభివృద్ధి చేశారు. గ్రామాభివృద్ధి సాధన అనే అంశం మీద క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డిజిటల్ కృషి సమృద్ధి గ్రామ్ జాతీయ స్థాయి పోటీల్లో మల్లారం గ్రామం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంతకీ డిజిటల్ ఆధునీకరణలో వారు ఏం చేశారు, ఎందుకు ఈ గ్రామం ఉత్తమ గ్రామంగా నిలిచింది, ఆ విషయాలన్నీ మన చైతన్య స్ఫూర్తిలో.

భద్రాచలం చిత్రం నుండి వందే మాతరం శ్రీనివాస్ గారి స్వీయ సంగీత దర్శకత్వంలో ఉషాతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన సుద్దాల అశోక్ తేజ్ గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:24 దాటి 24 సెకండ్లు. నిజమే కదా, పల్లెటూరు అంటేనే ఎంత హాయిగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, మంచి నీరు, అన్నిటికన్నా ఆత్మీయమైన మనుషులు. ఊళ్ళంటేనే మరి మన దేశానికి పట్టుకొమ్మలు. అందుకే అన్నారు గాంధీగారు, ఊరిలో ఉండే ఆత్మీయత ఇంకెక్కడా రాదని. ఇక మల్లారం గ్రామం విషయానికి వస్తే, మల్లారం గ్రామాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు. అంటే ఇదేం పెద్ద మాటేం కాదు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన వివరాలన్నీ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ప్రారంభించి, ఆ వెబ్సైట్లోనే ఆ వివరాలన్నీ పొందుపరిచారన్నమాట. సుమారు 25,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో గత 3 నెలలుగా దాదాపు 60% మంది ఈ వెబ్సైట్ని ఉపయోగిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, అందరికీ సులువుగా ఉండడానికి వెబ్సైట్ని తెలుగులోనే ప్రారంభించారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ, దాన్ని వాడుతూ తెలుగులోనే పెట్టారన్నమాట. మొత్తం గ్రామానికి సంబంధించిన ఆ నుంచి బండీరా వరకు, అంటే A to Z వరకు అన్ని విషయాలు ఈ వెబ్సైట్లో ఉంచారు. ఏమేమి ఉంచారంటే, వాతావరణ సమాచారం, వ్యవసాయ సలహాలు, పంటల సూచనలు అన్నీ వెబ్సైట్ ద్వారా అందుతున్నాయి ఆ గ్రామస్తులందరికీ. ఇంతేకాదు, ఇంకా బోలెడని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. మరి ఆ విషయాలతో పాటు ఇంకా చాలా విషయాలు చాలా ఉంచారు అని అనుకున్నాం కదా. అవేంటో తెలుసా? ప్రభుత్వం గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధుల లెక్కలు, వాటిని దేనికోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ ప్రజలు, గ్రామంలో ఉండే ప్రజలందరికీ తెలియాలి కాబట్టి ఎంతో పారదర్శకంగా ఇందులో పొందుపరిచి ఉంచారట మల్లారం గ్రామ వెబ్సైట్లో. మీరు ఆసక్తి ఉంటే మీరు ఓపెన్ చేసి చూసారనుకోండి, మల్లారం వెబ్సైట్ అని కొట్టి చూస్తే మనకి మొత్తం తెలిసిపోతాయి. ఆ గ్రామంలో ఎన్ని వీధి దీపాలు ఉన్నాయి, ఎన్ని వెలుగుతున్నాయి, ఎన్ని వెలగటం లేదు, ఎంత నిధులు ఖర్చు చేస్తున్నారు, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇవే కాదు, గ్రామంలో

వ్యవసాయం చేస్తున్న రైతులకు వెబ్సైట్ ద్వారానే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలు కూడా చెప్తున్నారు. అందుకనే కదా మరి దేశంలోనే బెస్ట్ విలేజ్ ఉత్తమ గ్రామంగా అవార్డు పొందిందంటే అషమాషి కాదు కదా.

పెళ్లి కానుక చిత్రం నుండి ఎంఎం కీరవాణి గారి స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 12:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. తిరిగి వార్తల అనంతరం ఇంకొన్ని విశేషాలున్నాయి మల్లారం గ్రామం గురించి మాట్లాడుకుందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపక్ష

పాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవహారాలపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ మంత్రి, పరస్పర అనుసంధానం ఉన్న ఈ ప్రపంచంలో శ్రేయస్సు, సవాళ్లు అందరికీ సమానంగానే ఉన్నప్పటికీ సంఘర్షణలు, అనిశ్చితి వల్ల కలిగే పరిణామాలు అభివృద్ది చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన ప్రపంచవ్యాప్త చర్యలు అవసరమని మంత్రి పునరుద్ఘాటించారు. అన్ని సమస్యలు ఒకేలా ఉండవని, కొన్ని జనాభా వివరాలు, అభివృద్ది దశలు, వనరుల లభ్యత ఆర్థిక నిర్మాణంలో ఉన్న తేడాలను ప్రతిబింబిస్తాయన్నారు. దేశ వృద్ధి ప్రధానంగా దేశీయ డిమాండ్ ఆధారంగా సాగుతోందని, దీనికి మార్కెట్ ఆధారిత మార్పిడి రేటు మద్దతుగా నిలుస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, దేశ జీడిపి వృద్ధి రేటు సుమారు 7% ఉంటుందని అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భారత్, బ్రెజిల్, చైనా, కెన్యా, దక్షిణ కొరియా వంటి G7 దేశాలతో పాటు అభివృద్ది చెందిన, అభివృద్ది చెందుతున్న దేశాల నాయకులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా సుంకాల విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ఏడాది ప్రారంభంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాకు ఆటంకం కలగడంతో దానిని పునర్వ్యవస్థీకరించడానికి భారత్, అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్లతో సమావేశమయ్యారు. వర్తక భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై వాషింగ్టన్ విధించిన 10% తాత్కాలిక సుంకం గడువు జూలై 24 ముగియనుంది. ఈలోపే ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 20 అమెరికా సుప్రీంకోర్టు భారీ సుంకాలను రద్దు చేసింది. దీనివల్ల అమెరికా యంత్రాంగం ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 122 కింద ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమయ్యేలా 150 రోజుల పాటు అన్ని దేశాలపై తాత్కాలికంగా 10% సుంకం విధించింది. ఈ గడువు జూలై 24 ముగియనుంది. ఈరోజు 14వ పాస్పోర్టు సేవా దివస్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశ విదేశాల్లోని పాస్పోర్టు అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త్ నాగరిక్ అనే దూరదృష్టితో పాస్పోర్టు సేవల వితరణను మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. పాస్పోర్టు సేవా కార్యక్రమం 2.0 అమల్లోకి తీసుకురావడం, చిప్ ఆధారిత ఈ పాస్పోర్టుల పరిచయం, కొత్త పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు సేవా కేంద్రాల ప్రారంభం, రికార్డు స్థాయిలో పాస్పోర్టుల జారీ వంటి చర్యలు ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తున్నాయని, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరిస్తున్నాయని, అలాగే ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 2025-26 జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రధానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షత వహించి విజేతలైన విద్యార్థులకు విద్యాలయాలకు బహుమతులు అందజేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 38 సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయాల్లో యువ పార్లమెంటు పోటీలు నిర్వహిస్తోంది. 2025-26 దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటనకు చెందిన 25 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 200 విద్యాలయాల మధ్య పోటీలు నిర్వహించారు. యువతలో క్రమశిక్షణ, సహనం, అభిప్రాయాలను సరైన రీతిలో వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్య జీవన విధానానికి సంబంధించిన ఇతర సద్గుణాలు పెంపొందించడమే ఈ యువ పార్లమెంటు పథకం ముఖ్య ఉద్దేశం. గత త్రైమాసికంలో భారత్ మొత్తం వాణిజ్యం 5.4% వృద్ధి చెందిందని నీతి ఆయోగ్ వైస్

0: చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదిక తాజా సంచికను విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ లాహిరి ఈ విషయం వెల్లడించారు. గత త్రైమాసికంలో భారతదేశ ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, అలాగే దిగుమతులు 6.5% పెరిగాయని చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ సంక్షోభం తాత్కాలికమేనని పేర్కొన్న ఆయన, త్వరలోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
1: It was a short-term problem. I hope the war is going to end. Peace will prevail. And the impact was in terms of energy prices and transportation cost. Freight rates went up. There was disruption. You'll find even in these figures somewhere, prices went up, but quantities were not available. So there was a problem. I think it was a temporary supply shock.
0: ఇరాన్ లో భద్రతా పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం సవరించిన ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు భారతీయులు ఇరాన్కు అవసరమైతే తప్ప ప్రయాణించరాదని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయులతో పాటు అనివార్య కారణాల వల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు, అక్కడికి వెళ్లాలని యోచిస్తున్న వారందరూ తమ వివరాలను ఎంబసీలో నమోదు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. రాగల 2 రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో కర్ణాటక, కొంకణ్, గోవా పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి వరకు తీవ్రమైన వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్, అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలను ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 35 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మల్లారం గ్రామ విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా, అయితే ఇంకొన్ని విశేషాలు ఉన్నాయి చెప్తానన్నాను. ప్రజల్లో ఆరోగ్య సంరక్షణకై ఊరిలో ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేశారట. ఇంతేకాదండి, ఆలయాల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం చేస్తూ మల్లారం గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు ఆ గ్రామస్తులందరూ. ఇంతకీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, తమ గ్రామాన్ని ప్రెసిడెంట్ మెడల్ రావాలి, అలా రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారట మల్లారం గ్రామస్తులంతా. గ్రామసభ సమావేశాలు కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఆ గ్రామసభ సమావేశాల్లో పాల్గొనొచ్చు. ఒకవేళ మీరు ఊళ్ళో లేకపోయినా, లేదా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వేరే దేశాల్లో ఉన్నా సరే, వాళ్ళ ఊరికి ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు అంటున్నారు ఈ వెబ్సైట్ ద్వారా. ఇంకా కంప్లైంట్స్

వస్తే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా ఈ ప్లాట్ఫామ్, ఈ వెబ్సైట్ ద్వారానే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. దీని ద్వారా కంప్లైంట్స్, ఫిర్యాదులన్నీ 48 గంటల్లోపే పరిష్కరిస్తున్నారు. ఒకవేళ వాళ్ల పరిధిలో కానీ లేకపోతే అవసరమైన చోట ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారట. సామాజిక భాగస్వామ్యం, సాంకేతికత పరిజ్ఞానం వినియోగంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పాలన సాధ్యమవుతుందని ఈ మల్లారం గ్రామం నిరూపించింది. ఒక్కసారి ఆ గ్రామ వెబ్సైట్ని చూస్తే వారి అంకిత భావం ఏంటో మనందరికీ తెలుస్తుంది. మరి ఆ గ్రామ స్ఫూర్తితో ఎన్నో గ్రామాలు ప్రేరణగా తీసుకొని ముందుకు సాగుతున్నాయి. మరి మల్లారం గ్రామ ప్రజలందరికీ శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

చిత్ర నుండి రమ్య సాయి శివాని రాహుల్ నంబియార్ అల్పించిన పాట విన్నారు. సంగీతం మికి జయమేయర్, రచన రామజోగయ్య శాస్త్రి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:04.

0: ఆరు నిమిషాలు దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఈట్ ఫిట్ అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యపు ఫిట్నెస్ కూడా ముఖ్యమే అంటున్నారు మానసిక నిపుణులు. అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే చాలా, మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి, మనం హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనకి ఆ విషయంలో కొన్ని సలహాలు ఇస్తున్నారు. అసలు ముందు నాకు ఒక విషయం చెప్పండి, మీరు బాగా అలసిపోయారనుకోండి, బాగా అలసిపోయినప్పుడు కోపం వచ్చినా భయం వేసినా ఏం చేస్తారు? బాగా అలసిపోతే వీలైతే విశ్రాంతి తీసుకుంటాం పద్మిని, అంతకన్నా ఏముంటుందంటారా? లేదు, దానికన్నా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను ఈ పాట తర్వాత.

0: దీపు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చైతన్య ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12:51 దాటి 40 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి ఈట్ ఫిట్ లో మనం మాట్లాడుకుంటున్నాం, బాగా అలసిపోయినప్పుడు కోపం వచ్చినా భయం వేసినా ఏం చేస్తారు అని అడిగాను కదా. కొంతమంది శ్రోతలు రెస్పాండ్ అయ్యారు, సందేశాలు పంపిస్తున్నారు. అయితే విశ్రాంతి తీసుకునే అవకాశం లేదనుకోండి, మరప్పుడు ఏం చేస్తాం? అలాంటి సందర్భాల్లో ఒక మంచి పుస్తకమో, మీకు ఇష్టమైన సంగీతమో, వాయిద్యమో, పాట అయినా వింటే చక్కగా రిలాక్స్ అవ్వచ్చు అంటున్నారు మానసిక వైద్యులు. అదంతా ఎందుకు, ఇవన్నీ అక్కర్లేదు. నేనైతే ఒకటే మాట చెప్తాను, అదేంటంటే మన వివిధ భారతికి ట్యూన్ చేసుకుంటే చాలు, మనసు ప్రశాంతంగా, నిర్మలంగా, హాయిగా తేలికైపోతుందని నేనంటాను. మరి మీరేమంటారు? మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

విరాట పర్వం చిత్రం నుండి సురేష్ బొబ్బిలి స్వీయ సంగీత దర్శకత్వంలో దివ్యతో ఆలపించిన పాట విన్నారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:57 దాటి 10 సెకండ్లు. మరి అలసటగా అనిపించినప్పుడు పాట వినాలి, పాట వింటే రిలాక్స్ అయిపోతాం అనుకున్నాం కదా. ఇదంతా బాగానే ఉంది, కానీ తీవ్రమైన ఒత్తిడిలో భయానికి భయం అనిపిస్తే, భయానికి లోనైతే, మనసు ఆరాటపడుతూ ఆతృతగా ఉన్నప్పుడు ఏం చేయడం? అలాంటప్పుడు ఒంటరిగా కూర్చోకుండా బయటకు 4 అడుగులు వేయడం, వీలైతే ప్రకృతికి దగ్గరగా ఉండడం. ఒకవేళ అది కుదరలేదనుకోండి, మీ బాధను భయాన్ని దూరంగా తరిమేసేందుకు ఒక మిత్రుడితో, ఒక మంచి సంభాషణతో, ఒక ఆప్తుడితో ఆత్మీయంగా మాట్లాడండి. ఎంత బాగుంటుంది అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. మీకు ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదురైతే తప్పకుండా ప్రయత్నించండి.

సాహసం స్వాసగా సాగిపో చిత్రం నుండి విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇఆర్ రెహమాన్, రచన అనంత్ శ్రీరామ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి మానసిక ఆరోగ్యం కోసం కొన్ని సూచనలు, కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి. కోపం, భయం, దుఃఖం, ఒత్తిడి ఇవన్నీ కాలంతో సర్దుకుంటాయి. అందుకే అంటారు, టైమ్ ఈజ్ అ గ్రేట్ హీలర్, కాలమే అన్నిటికీ పరిష్కారం. ఇదే మాటని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మానసిక వైద్య నిపుణులు, అలాగే వైద్యులు కూడా. మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటే శరీరం కూడా సక్రమంగా పనిచేస్తుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అందుకే ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఫిట్గా ఉండండి.

0: నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీవర్ధిని పూర్ణిమతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:08.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. విజయశాంతి గారి పుట్టినరోజు, మరి విజయశాంతి గారి పాటలు వినిపించండి ప్లీజ్ అంటున్నారు. ఈరోజు శక్తిశీలిలో 2:15 నుండి 3 మధ్యలో ఒక అద్భుతమైన శక్తిశీలి గురించి, ఆ లేడీ గురించి మాట్లాడుకుంటూ విజయశాంతి గారు నటించిన చిత్రాల నుండి మంచి మంచి పాటలు విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైంలో మిమ్మల్ని కలుస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఎస్ఐఆర్ అంశంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సర్పై ఈరోజు టీపీసీసీ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. తుంగభద్ర జలాలకు సంబంధించి తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట రైతుల సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్టంలోని పలు జిల్లాలు అక్కడక్కడా రానున్న 7 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోని లోక్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఉదయం గవర్నర్ శివప్రతాప్ శుక్లా మొక్క నటారు. గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. సంస్కృతి కమ్యూనిటీ హాల్లో భారత్ సేవాశ్రమ్ సంఘ సౌజన్యంతో లోక్ భవన్ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గవర్నర్ చిన్నారులకు నోట్ పుస్తకాలు అందజేశారు. రేపటి నుంచి రాష్టంలో ప్రారంభమవుతున్న ఎస్ఐఆర్ నేపథ్యంలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమాపేశం జరిగింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలు కొందరు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మందలించారు. ఎస్ఐఆర్ సరిగ్గా అమలు కాకపోతే పేదల ఆధార్ రేషన్ కార్డులు పోతాయని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఓటరు హక్కు కాపాడాలని మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. తుంగభద్ర జలాలకు సంబంధించి తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ

0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు లేఖ రాశారు. కర్ణాటక ప్రభుత్వం సిడబ్ల్యూసి కేఆర్ఎంబి అనుమతులు లేకుండా తుంగభద్రపై కురుడి చిక్కాల పరివి చిక్కాల మంచి బ్యారేజీలు అక్రమంగా నిర్మిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాజోలీబండ డైవర్షన్ స్కీమ్, తుమ్మిళ్ల భీమా ప్రాజెక్టులకు రావాల్సిన నీటి ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయని లేఖలో హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట రైతుల సమస్యలను వినతి పత్రాల రూపంలో వివరించారు. కేంద్ర ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి తెలంగాణలో 152 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరించామని, అందుకు తగినట్లు కేంద్రం కొనుగోలు పెంచాలని కోరారు. కేంద్రం లక్ష్యాలు తక్కువగా నిర్ణయించడంతో గత 3 సీజన్లలో రాష్ట ఖజానాపై 16,446 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 44% పెంచాలని, పప్పు ధాన్యాలు నూనె గింజల కొనుగోళ్లపై 25% పరిమితి తొలగించాలని కోరారు. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ లో నిర్వహించిన ఫ్రీడమ్ 250 వేడుకల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ కు డెవలప్మెంట్ సెంటర్ ఇస్తే ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈఓలను అందిస్తామని ఆయన ఈ సందర్బంగా చెప్పారు. తెలంగాణ అమెరికా భాగస్వామ్యం ఐటీ దాటి ఏఐ, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ రంగాలకు విస్తరిస్తోందని ఆయన వెల్లడించారు. మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు 70వ జన్మదినం సందర్బంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణ మహోత్సవం వైభవంగా జరిగింది. సీనియర్ పాత్రికేయులు మా శర్మ రచించిన ఈ గ్రంథాన్ని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు అధ్యక్షతన ఆవిష్కరించారు. ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ నల్ల ఇంద్రసేనారెడ్డి, పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్, క్రీడా దిగ్గజం పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ప్రజాభవన్లో నిన్న రాష్టస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామాలను స్వయం సమృద్దితో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్టంలో సుమారు 135,000 మంది సిబ్బంది పనిచేస్తుండగా ఏటా 34,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతున్నా గ్రామాలు ఆశించిన స్థాయిలో అభివృద్ది చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్లోని సన్నత్ నగర్ టీమ్స్లో 184 ఒప్పంద పోస్టుల భర్తీకి 3 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో 31 మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులు, 122 టెక్నికల్ అలైడ్ హెల్త్ అడ్మినిస్టేటివ్ పోస్టులు, 31 సపోర్ట్ ఇంజనీరింగ్, సెక్యూరిటీ, లీగల్, పీఆర్ తదితర పోస్టులున్నాయి. మెడికల్ ఫ్యాకల్టీలో 5 ప్రొఫెసర్లు, 2 అసోసియేట్ ప్రొఫెసర్లు, 24 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు జూలై 6వ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాలి. రైతులు రాజన్న కోడలను సంరక్షిస్తూ వాటితో వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాల్లో రైతులకు ఉచితంగా కోడెల పంపిణీని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, రాజన్న ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: రైతులకు మేము విజ్ఞప్తి చేస్తామని, తీసుకున్న కోడలను చక్కగా సంరక్షించుకోండి, వాటి ద్వారా వ్యవసాయాన్ని మీరు చేసుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా చట్టపరంగా ఎలా ఉచితంగా ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకుని ఇతరత్ర వేరే వారికి అమ్ముకునేటువంటి పరిస్థితి చేసినా, లేదా ఇతరత్ర దాన్ని బాగు సక్రమంగా చూసుకోకుండా వారి పైన తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా దుర్షేడు ప్రభుత్వోన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
2: హాట్ స్పాట్స్ పబ్లిక్ ప్లేసెస్ లో చెకింగ్ జరుగుతుంది. రీసెంట్ గా ప్రతి స్కూల్ బయట ఉన్న 100 యార్డ్స్ రేడియస్ లో ఉన్న పాన్ షాప్ మీద కూడా ఆల్మోస్ట్ 52 ఎఫ్ఐఆర్స్ టోటల్ చేయడం జరిగింది. అది కూడా మేము తీసేస్తున్నాం. హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్ లో కూడా కొన్ని కంప్లైంట్స్ మనకి వస్తున్నాయి. అక్కడ కూడా నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ ద్వారా మేము చెకింగ్ చేస్తున్నాము.
0: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపునకు 7 ఆగస్టు చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 599

0: 01 01 లో సంప్రదించవచ్చు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మానాదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ ఖాజా కరీముల్లా ఆధ్వర్యంలో మాధాపూర్ కొండాపూర్లోని వాణిజ్య సంస్థలు వసతి గృహాల్లో అగ్ని సురక్ష తనిఖీ నిర్వహించారు. మాధాపూర్లోని స్కై 100 కిచెన్ అండ్ బార్, కొండాపూర్లోని వెంకటేశ్వర కోలివింగ్ పీజీ హాస్టల్లో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవని తనిఖీల్లో తేలింది. నిర్వాహకులపై ఫైర్ సర్వీసెస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా రానున్న 7 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో సహా 31 జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు అంతర్జాతీయ దౌత్యరంగ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దౌత్యం, అంతర్జాతీయ సంబంధాలు, శాంతి చర్చల్లో మహిళలు చేస్తున్న అసమానమైన సేవలను గుర్తించి వారిని గౌరవించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 2022లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న దౌత్య అంతర్జాతీయ సంబంధాల రంగాల్లో లింగ సమానత్వాన్ని సాధించడం, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ రోజు ముఖ్యోద్దేశం. ప్రజా సమస్యలు పరిష్కరించి పాలనలో వేగం పెంచే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టిందని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ పలన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి తెలియజేశారు. అవసరమైన భూమిని గుర్తించేందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్థల పరిశీలన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తారని ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలియజేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీజీ హెడ్ మాస్టర్గా, జిల్లా విద్యాశాఖలో ఫైనాన్స్ అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న దేవాజీని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ మదన్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్లక్ష్యం కారణంగా ఆయనను సస్పెండ్ చేశారు. పోలీస్ సిబ్బంది వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు డ్యూటీ మీట్ అత్యుత్తమ వేదికని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 3వ జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ను ఆయన ప్రారంభించారు. విశేషాలు మరొకసారి. ఎస్ఐఆర్ అంశంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈరోజు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై జూమ్ మీటింగ్ నిర్వహించారు. తుంగభద్ర జలాలకు సంబంధించి తెలంగాణ హక్కులు పరిరక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో అనేక కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20 దాటి 30 సెకండ్లు. మరి మన ఫేవరెట్ కార్యక్రమం షో టైమ్ కి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైంలో ఎలా పాల్గొనాలి? ఎలా పాల్గొనాలంటే నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు 0402324852 ఈ నంబర్కు నాకు సందేశం పంపడమే. మరి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నామంటూ ఆల్రెడీ సందేశాలు వచ్చేసాయి. షో టైంని వెంటనే ప్రారంభం చేసుకుందాం. శ్రోతలందరూ సిద్ధమైపోండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VV తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మరి ఎప్పట్లాగే ఈ రోజు కూడా షో టైంలో మంచి మంచి ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను స్టూడియోలో. షో టైంలో ముందుగా ఒక్క మాట చెప్పి షో టైం ప్రారంభించుకుందాం. పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పదే పదే పంపించకండి, ఎందుకంటే మీ సందేశం కిందకి వెళ్ళిపోతుంది అందుకని. ఓకే, మరి షో టైంలో వస్తోంది మొదటి ప్రశ్న. 90s ఒక తెలుగు సినిమా 2 సార్లు విడుదల చేశారు. అంటే వెంట వెంటనే హిట్ అయి రీరిలీజ్ చేయడం కాదు, ఒకే సినిమా ఒక సంవత్సరం వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ని విడుదల చేశారు. అయితే మొదటిసారి విడుదల చేసినప్పుడు అస్సలు

ఆదరణ పొందలేదు. తర్వాత సంవత్సరంలో విడుదల చేసినప్పుడు సూపర్ హిట్ అయింది. ఆ సినిమా ఏంటి? మరి మీకు సమాధానం తెలిస్తే 0402324285252 ఈ నంబర్కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రచన వేటూరి సుందరామూర్తి గారు. అసలు ఇలా కూడా జరుగుతుందా, మన షో టైంలో ఇలాగ కూడా జరుగుతుందా? అంత కష్టమైన ప్రశ్న అడిగానా నేను? ఏంటండి, ఒకే ఒక్కరు సమాధానం చెప్పారు కరెక్ట్గా. నేనేం చెప్పానో, మొదటిసారి ముందు సంవత్సరం రిలీజ్ చేశారు, అది అస్సలు ఆడలేదు, ఒకే ఒక్క రోజులో తీసేశారు. మళ్ళీ అదే సినిమాని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేశారని చాలామంది జగదేక వీరుడు అత్తిలోక సుందరి అని రాశారు. కానీ కాదు, ఈ ప్రశ్న సమాధానం మీకు గూగుల్ అమ్మ చెప్పదు, అది కూడా రాశారు శ్రోతలు. మాకు గూగుల్లో దొరకటం లేదండి, మీరే చెప్పండి ఆన్సర్ అంటున్నారు. సరే నేనే చెప్తాను. 1992లో విడుదలైన సినిమా జంబలక్కడి పంబ. జంబలక్కడి పంబ సినిమాని 1992లో విడుదల చేసి ఒకే ఒక రోజులో తీసేశారట. అస్సలు ప్రేక్షకులు ఎవ్వరూ రాలేదుట, ఏ షోస్కి రాలేదుట. మళ్ళీ ఇంకొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని దర్శకులు ఏం చేశారంటే 1993 జూలై 12న జంబలక్కడి పంబని మళ్ళీ విడుదల చేశారు. అప్పుడు మాత్రం సూపర్ హిట్ అయింది, కమర్షియల్ సక్సెస్ సాధించింది ఈ సినిమా, సంచలనం సృష్టించింది. మాదిరెడ్డి సులోచన గారు రాసిన ఒక నాటకాన్ని ఆధారంగా తీసుకొని ఈవివి సత్యనారాయణ గారు ఈ సినిమాని తెరకెక్కించారు. ఇది కాస్త బ్లాక్ కామెడీ సినిమా అయినా చాలామంది ఎంతో ఆసక్తిగా చూశారు, హాస్యాన్ని పండించారు మొత్తం అందరూ, అదనమాట సంగతి. మరి ఒకే ఒక్కరు ఎవరో తెలుసా సమాధానం పంపించింది? కేవి రావు గారు, పిపి రావు గారు, ఖైరతాబాద్ నుండి. మీకు మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ సార్, మీరు ఒక్కరే సరైన సమాధానం చెప్పారు. నేను 90s అనే అన్నాను, అవును 90s సినిమానే కదా, 90s అన్నా, 90 అనలేదు. మరి షో టైంలో తర్వాత ప్రశ్న వస్తుంది, తర్వాత ప్రశ్న ఇది మీరు చాలా సులువుగా సమాధానం చెప్పేస్తారని నాకు తెలుసు. ప్రశ్న ఏంటంటే, ఒక్కసారి ఈ డైలాగ్ వినండి, దొంగల్ని పక్కన పెట్టుకొని కమాన్ చేజ్ పట్టుకో అనాల్సింది కాదు, క్యాచ్ అనాలి. పట్టేశా, ప్రమోషన్ కొట్టేశా, నాకు సింగిల్ ప్రమోషన్ కాదు డబుల్ ప్రమోషన్ అని తాడి మట్టయ్యతో అంటాడు ఒక కానిస్టేబుల్. ఇది ఏ సినిమా, ఆ కానిస్టేబుల్ ఎవరో మీకు తెలిస్తే నాకు 04023240852 ఈ నంబర్కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:35 అవుతుంది. షో టైంలో రెండవ ప్రశ్నగా నేను అడిగాను, ఒక డైలాగ్ చెప్పాను, మరి ఆ డైలాగ్ అన్నది ఎవరు, అది ఏ సినిమాలోది అన్నాను. దీనికి మాత్రం శ్రోతలు ఎంతో కరెక్ట్గా సమాధానాలు పంపించారు. ముందుగా సమాధానం ఏంటంటే మల్లికార్జునరావు గారు. మల్లికార్జునరావు గారిని బట్టల సత్తిగా కూడా పిలుస్తూ ఉంటారు, వారి జయంతి ఈరోజు. అందుకనే వారిని గుర్తు చేసుకుంటూ ఈ ప్రశ్న అడగడం జరిగింది. తమ్ముడు సినిమా నుంచి ఆ పాట విన్నారు. ఈ పాటలో మల్లికార్జునరావు గారు ఎంతో సరదాగా నవ్వుతూ ఆడుతూ కనిపిస్తారు. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు, నాకు తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు కేవీరావు, పిపిరావు హైదరాబాద్ నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, ఎల్ఆర్ శాస్త్రి దుర్గా నాగారం నుండి, పుష్ప శ్రీనివాసరెడ్డి గారు సైదాబాద్ నుండి, శ్రీనివాస్ పిర్జాది కూడా, పద్మావతి శిల్ప మరియు వారి కుటుంబ సభ్యులు చంచల్ కూడా నుండి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుండి, దస్తగిరి సంధ్యా కడప నుండి, పాలెంపో అలగడ్డ నుండి, తోట సంతోష్ పోతంగల్ నుండి, సాయిమన్విత గీతానగర్ నుండి, జగదీష్ యూసఫ్ కూడా నుండి, సుభాష్ని హైదరాబాద్, ఫరూక్ జైనుద్దీన్ గారు దివాకర్ ఉమ్మడి నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, కట్ల సతీష్, సుమలత భద్రాద్రి కొత్తగూడ నుండి, నెమ్మాన్ నుండి పునా వెంకటేశం, హేమలత బాలస్వామి గారు హైదరాబాద్ నుండి, ఇంకా కళ్యాణాచారి గారు కల్వకుర్తి నాగర్ కర్నూలు నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, అలాగే బాలకృష్ణ గారు నర్సంపేట నుండి. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కానీ నాకు తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు ఇదన్నమాట. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలు సిద్ధంగా ఉన్నారా? మరి ప్రశ్న వచ్చేస్తోంది, అస్సలు లేట్ చేయకుండా. మరి ఈరోజు హీరోయిన్ నటి విజయశాంతి గారు పుట్టినరోజు కదా, వారికి సంబంధించి ఈ ప్రశ్న. విజయశాంతి గారు తన సినీ కెరియర్లో ఏ హీరోతో ఎక్కువ సినిమాల్లో నటించారు? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1 గంట 42 నిమిషాలు దాటి 20 సెకండ్లు. మరి ఇంత ఈజీ ప్రశ్న అడిగితే శ్రోతలు ఊరుకుంటారా చెప్పండి. మరి సమాధానాల వెళ్ళు అట్లా వస్తూనే ఉంది. ఇంకా హీరోయిన్ నటి విజయశాంతి గారి పుట్టినరోజు సందర్భంగా తన కెరియర్లో ఏ హీరోతో ఎక్కువ సినిమాల్లో నటించారని అడిగాను. మరి నేను క్లూగా ఒక పాట కూడా వేసేసాను కదా. ఎస్, చిరంజీవి గారితో కలిసి విజయశాంతి గారు 19 సినిమాల్లో అత్యధికంగా నటించారు. ఆ తర్వాత బాలకృష్ణ గారితో 16 సినిమాల్లో నటించారు. ఇంకొక విషయం ఏంటంటే, చిరంజీవి గారితో సమానంగా పోటీ పడి డాన్స్ చేసే హీరోయిన్స్లో విజయశాంతి గారు ఒకరు. చాలా ఫాస్ట్గా డాన్స్ చేస్తారు మనం గమనిస్తే. వాళ్ళిద్దరి నంబర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మరి ఇక సమాధానాలు తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు, పద్మావతి కిస్మత్పూర్ నుండి, రాము బల్కంపేట నుండి, లిల్లీ సీతాఫల్ మండి నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ ఎన్జిఓస్ కాలనీ నుండి, బలరామ్ సరోజా బోయిన్పల్లి నుండి, చిలుక నారాయణ గారు అనసూయ గారు నిజామాబాద్ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, మురహరి గారు యశోద నిజామాబాద్ నుండి, సీను రావూర్ నుండి పంపించారు, అరుణ రాజేందర్ నిజామాబాద్ నుండి, రవీందర్ దుబాయ్ నుండి పంపించారు, మధుకర్ నందిపేట నుండి, కన్నిగారు సత్యనారాయణ హస్తనాపురం ఈస్ట్, అజయ్ అనిల్ కుమార్ నెమ్మార్ నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, శ్రీధర్ రామ్నగర్ నుండి, పాలెంపోలయ్య ఆలగడ్డ నుండి, భోగ మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుండి, అలాగే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నుండి, చింతా శ్రీనివాస్ చాపల్లి నుండి, రమణీ సుబ్బారావు గారు సికింద్రాబాద్ నుండి. ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. సందేశాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్. షో టైంలో చివరిగా ఒక మంచి ప్రశ్న వస్తోంది, సిద్ధంగా ఉండండి.

మరి షో టైంలో చివరిగా ఒక జనరల్ ప్రశ్న అడగడం పరిపాటి అయింది. అయితే ఆ ప్రశ్న ఏంటంటే, చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఇందాక మనం ఒక ఉత్తమ గ్రామం మల్లారం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి మీరు మీ గ్రామానికి ఏదైనా చేశారా? అంటే గ్రామ అభివృద్ధి కోసం మీరు ఏదైనా చేస్తే ఒకే ఒక సెంటెన్స్లో, ఎక్కువ సెంటెన్సెస్ పంపకండి, చదవడం కష్టమవుతుంది. ఎందుకంటే అందరి సమాధానాలు చదివే ప్రయత్నం చేస్తాను. మీరు మీ గ్రామానికి ఏదైనా, గ్రామాభివృద్ధి కోసం ఏదైనా చేస్తే ఒకే ఒక సెంటెన్స్లో క్లుప్తంగా పంపించండి, అప్పుడు నేను చదివే ప్రయత్నం చేస్తాను. మరి పంపించండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నిర్ణయం చిత్రం నుండి మనో ఎస్జానికి అలిపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మరి చైతన్య స్ఫూర్తిలో విన్న ఆ ఉత్తమ గ్రామం మల్లారం గురించి చెప్పుకున్నాం. మరి మీరు మీ గ్రామానికి ఏదైనా చేశారా క్లుప్తంగా చెప్పండి. అంటే అసలు మీరు చేసింది చదువుతుంటే అబ్బా వా అనిపిస్తుంది నాకైతే. ఎంతమంది మీరు ఇంతమంది మీ ఊరికి మీ గ్రామాభివృద్ధికి ఇంత చేశారా అంటే మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయకుండా నేను ఇంకేమీ మాట్లాడలేకపోతున్నాను. మరి ఎవరెవరు ఏం రాశారో చూద్దాం. తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుండి, మా గ్రామంలో చెట్లు నాటించానంటున్నారు. మరి బ్రహ్మయ్య గారు ఏం రాశారంటే, నేను మా గ్రామానికి శ్మశాన వాటిక లేకపోతే స్థలం ఇచ్చాను, ఉచితంగా స్థలం ఇచ్చానంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి, మేము మొక్కలు నాటామండి మా గ్రామంలో అంటున్నారు మురహరి యశోద. ప్లాస్టిక్ తగ్గించి బట్ట సంచులను వినియోగించడం కోసం అవి కుట్టామంటున్నారు మలక్పేట నుండి మల్లికార్జున్ మాధవిలత. ఎంత గొప్ప విషయం అండి, చల్లదనం కోసం చెట్లు నాటాం, ఇంకుడు గోతులు తీయించామంటున్నారు చిలుక నారాయణ గారు, అనసూయ గారు జనకంపేట నిజామాబాద్ నుండి. ఇక మా గ్రామంలో స్కూల్లో సరస్వతి ఆలయంలో పూజకు సంబంధించి వస్తువులు, అలాగే 10వ తరగతి పరీక్షల్లో స్కూల్లో రాసిన పిల్లలకి స్కూల్లో 4 ఫ్యాన్లు బహుమతిగా ఇచ్చారంటున్నారు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుండి. ఇక నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత ఏమంటున్నారంటే, నేను మా ఊర్లో యువజన సంఘం బిల్డింగ్ నిర్మించానండి అంటున్నారు. మరి అరుణ రాజేందర్ గారు నిజామాబాద్ జిల్లా నుండి, మేము మొక్కలు నాటామండి మా ఊరి కోసం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడానికి మేము ప్రయత్నిస్తామంటున్నారు. మా బస్తీలో కళ్యాణ మండపం అభివృద్ధికి కృషి చేశామంటున్నారు కీర్తి రాజ్కుమార్, ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి. అలాగే గుజరాత్లో వరదలు వచ్చినప్పుడు మేమందరం చందాలు వేసుకొని పంపామంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి. మీ ఊరు కోసం మీరేం చేశారో పంపించండి. మా ఊరి కోసం నేను గుడి కోసం స్థలం ఇచ్చాను బొడ్రాయి గ్రామదేవత కోసం అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు. మరి నీళ్లు సరఫరా చేశాను మా ఊళ్ళో అందరికీ అంటున్నారు వెంకటేష్ నందిపేట నుండి. మరి మహమ్మద్ జైనుద్దీన్ గారు మంచి ప్రశ్న అడిగారు, నమస్కారం అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. చింతా శ్రీనివాస్ చేపల్లి నుండి, మొక్కలు నాటే మా టౌన్ మేడం గారు, గ్రామం కాదు మేము టౌన్లో ఉంటాము,

అందుకనే మేము వెళ్లే దారిలో నీళ్లు కానీ వేస్ట్గా ఉంటే, కొళాయిలు వెళ్ళిపోతూ ఉంటే దాన్ని బాగు చేసి నీళ్లు వేస్ట్ అవ్వకుండా చూసామంటున్నారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల నుండి, ఇక నెమ్మాని నుండి, నెమ్మాని గ్రామం నుండి అజయ్ కుమార్, అనిల్ కుమార్ రాస్తున్నారు. మా ఊర్లో కాలనీలో మొక్కలు నాటామండి, వాటి సంరక్షణ అంతా నేనే చూసుకుంటాను అంటున్నారు. చాలా గొప్ప విషయం అండి, మొక్కలే మన నేస్తాలు కదా. నేను అక్షరా ఉజ్వల ప్రోగ్రాంలో 20 మంది స్త్రీలకు చదువు నేర్పుతున్నానంటున్నారు. కొండ రాజేశం బద్దెనపల్లి రాజన్న సిరిసిల్ల నుండి, ఆ జిల్లా నుండి మనకు పంపించారు. స్వంతంగా కాదు కానీ మా సొసైటీ చేనేత సహకార సంఘం తరఫున మా వార్డులో బోర్ వేయించి మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశామంటున్నారు. అది కూడా మంచి విషయం కదండి. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, మా ఊరిలో పాడి రైతుల కోసం వైద్యుడు రోజు వచ్చేలా సహాయం చేశానంటున్నారు కట్ల రాజేశం గారు మనకి రాంపురం నుండి. ఇక బస్సు వేయించానంటున్నారు విజయ్ కుమార్ గారు చందానగర్ నుండి. లైట్స్ లేని రోజుల్లో, కరెంట్ లేని రోజుల్లో, అంటే కొంచెం పాతకాలంలో చెప్తున్నారు ఆయన. విజయ్ కుమార్ గారు చందానగర్ నుండి మనకు సందేశం పంపించారు. ఇక చాలామంది ఉమ్మడి గ్రామంలో చాలా ఇంకుడు గోతులు తీయించాం రేపటి కోసం, నీటి కోసం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి. ఇంకా మీ స్వానుభవాలు, మీ ఊరి కోసం, మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు ఏం చేశారో మాతో పంచుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వినోదం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. మరి షో టైంలో నేను అడిగాను, కొంతమంది సందేశాలు పంపించారు. వరంగల్ కాశీబుక్కు నుండి దాసి రామచంద్రన్ సుమతి గారు, మేము నీళ్లు మంచినీళ్ళు ఏర్పాటు చేశాం మా ఊరి కోసం అంటున్నారు. అలాగే మా గ్రామంలో స్కూల్ కోసం బ్లాక్ బోర్డులు కుర్చీలు ఏర్పాటు చేశామంటున్నారు దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి. ఈరోజు షో టైంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియోని ఇస్తాం పద్మిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి 2:15 దంతవైద్యం చేయవలసిన ఒక మహిళా వైద్యురాలు, అంతర్జాతీయ ఉత్తమ మహిళా ఐపీఎస్గా ఎదిగిన వారు సాధించిన విజయాలు మనశ్శక్తిశీల్లో. దాంతోపాటు నటి విజయశాంతి గారు నటించిన చిత్రాల నుండి ఒక మంచి మంచి పాటలు విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ల సమయం 2:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్, ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2:15 మిమ్మల్ని కలుస్తాను.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:15 దాటి 32 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఒక దంత వైద్యురాలు, డెంటిస్ట్, సామాజిక ప్రభావంలో స్ఫూర్తిదాయక మహిళగా ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన పోలీస్ నాయకత్వ పురస్కారం అందుకున్నారు. అదే అంతర్జాతీయ ఉత్తమ పోలీస్ పురస్కారం అందుకున్న ఒక ఐపీఎస్ అధికారిని డాక్టర్ ప్రీతిపాల్ కౌర్ బాత్రా ఈరోజు మన శక్తిశీలి. వారి జైత్రయాత్ర, వారి స్ఫూర్తిదాయక ప్రయాణం ఏంటో ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సూర్య ఐపీఎస్ చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీలి కార్యక్రమంలో డాక్టర్ ప్రీతి పార్ కౌర్ వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హర్యానాకు చెందిన ప్రీతి పాల్ కౌర్ బీడిఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డిగ్రీని బంగారు పథకంతో సాధించారు.

ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్లో దంతవైద్యురాలుగా పనిచేసినప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. కేవలం తన జీవితాన్నే కాకుండా వేలాది మంది జీవితాలను మార్చే ఒక నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ ప్రీతి. మరి ఏం చేశారంటే, క్లినిక్కి బదులుగా పోలీస్ బ్యాడ్జ్ని ఎంచుకున్నారు ఈ స్వర్ణ పతాక విజేత. ఆమె డెంటల్ క్లినిక్ని విడిచిపెట్టి 2015 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. మరి ఉత్తీర్ణత సాధించారు తర్వాత పోస్టింగ్ ఎక్కడొచ్చిందో తెలుసా? నాగాలాండ్ క్యాడర్కి సంబంధించి 2016 సంవత్సరం ఆ బ్యాచ్ అధికారిగా ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరారు. ప్రస్తుతం అప్పటి నుంచి కూడా ఆవిడ ఎక్కడున్నారంటే, భారతదేశపు మన పటం అంచున అట్టంచున అంచు చూపిస్తే ఆవిడుండే ప్రదేశం కనిపిస్తుంది. అదెక్కడంటే నాగాలాండ్లోని ఇండో మయన్మార్ సరిహద్దు జిల్లాలో ఫేక్ జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీగా పనిచేస్తున్నారు డాక్టర్ ప్రీతి. మరి వారి ప్రయాణం ఎలా సాగిందో, వారు ఇప్పటికీ ఆ జాతి నుండి అంటే అక్కడున్న నాగాలాండ్లో ఉన్న కొంతమంది ప్రజలు వారిని ముద్దుగా ఒక పేరుతో పిలుస్తున్నారు. ఆ పిలడమే కాదు, అంతర్జాతీయంగా వారు ఉత్తమ పోలీస్ అధికారినిగా వారి జర్నీ ఎలా సాగింది, ఎందుకు వారికి ఆ అవార్డు వచ్చింది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈనాటి మన శక్తిశీల్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మొండి మొగుడు పెంకి పెళ్ళాం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన వేటూరి సుందరరామూర్తి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు శక్తిశీలిలో ఐపీఎస్ డాక్టర్ ప్రీతి పాల్ కౌర్ ఆవిడ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బహుశా దేశంలోనే అత్యంత మారుమూల జిల్లాగా అభివర్ణించే నోక్లాకో నాగాలాండ్ యొక్క తూర్పు సరిహద్దుల్లో ఉంది ఈ జిల్లా అన్నమాట. కొండ ప్రాంతం కావడంతో రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల నుండి, రాష్ట్రంలో ఏంటి, ఇన్ఫ్యాక్ట్ దేశంలో అన్ని ప్రాంతాల నుండి వేరు చేయబడింది ఈ జిల్లా. మయన్మార్తో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆ రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువ. రోడ్లు, వెళ్లే వసతులు, గ్రామంలో ఉండే వసతులు అన్నీ కూడా తక్కువే. నాగాలాండ్లో అధికారిక పోలీసింగ్ అంటే కత్తి మీద సామె అని ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ ప్రీతి చెప్పారు. అందున మహిళా పోలీస్గా డాక్టర్ ప్రీతిపాల్ని అక్కడ ప్రజలు అస్సలు స్వాగతించలేదు. మరి అయినా సరే ఆవిడ అంతర్జాతీయ పోలీస్ అధికారినిగా ఎలాగ ఎన్నికయ్యారు, ఎలా అవార్డు తీసుకున్నారు, ఆ సంగతులన్నీ చెప్తాను ఇప్పటి తర్వాత.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: మరి ఐపీఎస్ డాక్టర్ ప్రీతి పాల్ని అవాళ్ళు స్వాగతించలేదు, అసలు ఆదరించలేదు అని చెప్పాను కదా, దానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే నాగా సమాజాలు సాంప్రదాయకంగా తన సొంత పద్ధతుల ద్వారానే ఎలాంటి వివాదాలైనా అని, అంటే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా, లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకోకుండా పరిష్కరించుకుంటారు. ప్రజలు కోర్టులను, పోలీస్ స్టేషన్లను దూరంగా ఉంచుతారు. కానీ అలాంటి పరిస్థితిని ఐపీఎస్ ప్రీతి ఎలా మార్పు తీసుకొచ్చారో చెప్తానన్నాను కదా. ఎంతో కష్టపడ్డారు, ఆ దారిలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు డాక్టర్ ప్రీతి. ఎదుర్కొన్నారు కాబట్టే ఎంతో సాహసంగా, శౌర్యంతో ఈనాటికి కూడా నాగాలాండ్లో ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. వాళ్ళైతే అసలు నాగాలాండ్ నుంచి వేరే రాష్ట్రానికి పోస్టింగ్ వస్తే వీరిని పంపించొద్దు, మా రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి పంపించొద్దు అని ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకొని మరీ ఈ డాక్టర్ ప్రీతినే వారి పోలీస్ అధికారినిగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారట. ఎంత గొప్ప విషయం! అసలు ఈవిడ గురించి నేను మొదటిగా చదివినప్పుడు చాలా, అసలు చాలా చాలా సంతోషించాను, సంబరపడిపోయాను. ఇది తప్పకుండా మన శక్తిశీల్లో మన శ్రోతలందరికీ చెప్పాలనుకున్నాను. అదే మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను.

0: ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇష్టానికి అల్పించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరమూర్తి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ ప్రీతి పార్ కౌర్ వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే వృత్తిపరంగా, సాంస్కృతిక పరంగా ఆమెకు ఎదురైన సవాళ్లు తేలికైనవేం కాదు. చదువుకోవలసిన యువత విద్యార్థులు చాలామంది మాదక ద్రవ్యాలు వాడకం, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉందని గమనించారు డాక్టర్ ప్రీతి. అలా కానివ్వకూడదని రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు అక్కడున్న నాగాలాండ్ రాష్ట్రంలో ఆ జిల్లాలో. యువతకి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చి సేంద్రియ వ్యవసాయం వంటి జీవనోపాధిని కల్పించే కార్యక్రమాల్లో చేరేలాగా ప్రోత్సహించారు. అది కూడా అంత సులువుగా ఏం జరగలేదు. ఎందుకంటే కొంతమంది పిల్లలు, కొంతమంది యువత బానిసైన వాళ్ళని తీసుకొచ్చి ఇలా సెంటర్స్లోని వారికి ప్రత్యామ్నాయ చికిత్సను అందించి వృత్తి నైపుణ్యాలను అందించడం అదంత సులువైన పని కాదు. కానీ ఎంతో నేర్పుగా, ఓర్పుగా చేసి సాధించి చూపించారు డాక్టర్ ప్రీతి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

కొండవీటి దొంగ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మ పాడిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. శక్తిశైలి కార్యక్రమం వింటున్నారు. ఐపీఎస్ డాక్టర్ ప్రీతి పాల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే సొంత డ్యూటీ సమయాలు ప్రారంభం కావడానికి ముందే ప్రతిరోజు పొద్దున్న 6 గంటల నుండి 10 గంటల వరకు యూపీఎస్సీ సివిల్స్ బ్యాంక్ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభించారట డాక్టర్ ప్రీతి. ఆమె తన సొంత జీతంతో హైదరాబాద్, దిమాపూర్ నుండి పుస్తకాలను కొని ఉచితంగా ఇచ్చేవారట విద్యార్థులందరికీ. 9 మంది విద్యార్థులతో ప్రారంభమైన తరగతులు ఇప్పుడు 50 మందికి చేరింది. అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ ఆవిడ కోచింగ్ ఇస్తున్న పిల్లలందరిలో 7 మంది విద్యార్థులు నాగాలాండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఒక పక్క పోలీస్ వృత్తి నిర్వహిస్తూనే విద్యార్థుల కోసం ప్రత్యేకమైన తరగతులను ఏర్పాటు చేశారు డాక్టర్ ప్రీతి. ఎంత గొప్ప విషయం కదా. ఉత్తి విద్యార్థుల కోసమే కాదు, డాక్టర్ ప్రీతి

0: ఐపీఎస్ ప్రీతి మహిళల కోసం కూడా ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చారు నాగాలాండ్ రాష్ట్రంలో. వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: స్వయం కృషి చిత్రం నుండి జానకమ్మ ఆలపించిన పాట విన్నారు. సంగీతం రమేష్ నాయుడు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మరి ఈరోజు నటి విజయశాంతి గారు పుట్టినరోజు సందర్భంగా మన శక్తిశీల్లో ఐపీఎస్ డాక్టర్ ప్రీతి గారి గురించి మాట్లాడుకుంటూ విజయశాంతి గారు నటించిన చిత్రాల్లోంచి కొన్ని మంచి పాటలు వింటున్నాం. మరి మహిళలకి ఏం చేశారో చెప్తాను అని అన్నాను కదా, మారుమూలలో ఉన్న ఆ నొక్లకావ్ అంటే నాగాలాండ్లో ఉన్న ఆ జిల్లాలో చాలామంది మహిళలకు శానిటరీ ప్యాడ్లు, ఋతు పరిశుభ్రత కూడా కనీస సమాచారం, దాని గురించి కనీస సమాచారం కూడా తెలియదని డాక్టర్ ప్రీతి గ్రహించారు. మరి అప్పుడు ఏం చేశారంటే, స్థానిక నేతలు నేత మహిళల సహకార సంఘాన్ని సంప్రదించి శానిటరీ ప్యాడ్లను కుట్టడం నేర్పించారు అక్కడున్న మహిళలకి. మహారాష్ట్ర నుండి యంత్రాలు తెప్పించి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా మహిళలకు ప్యాడ్లు ఎలా తయారు చేయాలో ట్రైనింగ్ ఇప్పించారు. ప్రస్తుతం 9 గ్రామాల్లో శానిటరీ ప్యాడ్స్ను తయారు చేస్తున్నారు అక్కడున్న స్థానిక మహిళలందరూ. ప్యాడ్లను ఒక్కొక్కటి 5 రూపాయలు చెప్పున అమ్ముతున్నారు. అయితే వాటిని కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పేద మహిళలకు ఉచితంగా కూడా ఇస్తున్నారు. ఆ ఏర్పాటుని చేశారు డాక్టర్ ప్రీతి. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా, జిల్లాలో గర్భాశయ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గాయి. మహిళలకు కొత్త ఆదాయ వనరు, సాధికారత, ఆత్మవిశ్వాసమే కాదు ఆరోగ్యం కూడా ప్రసాదించారు ఈ ఆరోగ్య ప్రదాత ఐపీఎస్ డాక్టర్ ప్రీతి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:50 దాటి 15 సెకండ్లు. డాక్టర్ ప్రీతి పాల్ కౌర్ బాత్రా గారి అసాధారణ అంకిత భావానికి, అవిశ్రాంత కృషికి, విశిష్టమైన సేవలకు సమాజ సేవకుగాను ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. ఇందాక చెప్పాను కదా, 2024 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ అందించే ప్రతిష్టాత్మక అండర్ 40 అవార్డును అందుకున్న ఏకైక భారతీయురాలు డాక్టర్ ప్రీతి. అవే కాదు, గ్లోబల్ ఉమెన్ లీడర్ అవార్డ్, స్కాచ్ గోల్డ్ అవార్డ్, ఉమెన్ పవర్ ఇండియా అవార్డ్, ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు డాక్టర్ ప్రీతి. అయితే ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ ప్రీతి ఇలా అంటున్నారు, నాకు ఎన్ని పురస్కారాలు వచ్చినా అన్నిటికన్నా ఒక గొప్ప గుర్తింపు ఉంది, అదేంటంటే నాగాలాండ్లో ఉన్న ఆ స్థానిక ప్రజలు నాకు ఒక గిరిజన పేరును బిరుదుగా బహుకరించారు, అదే నాకు అన్నిటికన్నా ఒక గొప్ప బహుమానం అంటారు డాక్టర్ ప్రీతి.

స్థానం కాదది మీ జన్మస్థానం. మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. శిశువులుగా మీరు పుట్టి పశువులు

ప్రతి ఘటన చిత్రం నుండి జానక మాలపించిన ఎమోషనల్ సాంగ్ విన్నారు కదా. రచన వేటూరి సుందరామూర్తి గారు, సంగీతం చక్రవర్తి. విజయశాంతి గారి అద్భుతమైన నటన ఈ పాట వింటుంటే కళ్ళ ముందలా కనిపిస్తూ ఉంటుంది. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:56 దాటి 9 సెకండ్లు. సరిహద్దు భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ, కమ్యూనిటీ డ్రగ్ స్క్వాడ్లను నడపడం, నోటి క్యాన్సర్ కారణమయ్యే పొగాకు పాన్ వాడకాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు తక్కువగా ఉన్న జిల్లాల్లో నాగాలాండ్ రాష్ట్రంలో వైద్యురాలిగా అవసరమైన వారికి దంత చికిత్సను కూడా అందిస్తున్నారు డాక్టర్ ప్రీతి. సమాజాన్ని ఎప్పుడూ క్రమబద్ధంగా శాంతియుతంగా ఉంచాలనే సద్గుణమే నన్ను ఈ ఐపీఎస్ వృత్తిని చేపట్టేలా చేసింది అంటారు డాక్టర్ ప్రీతి. నిస్వార్థమైన సేవ, శౌర్యం, అంకితభావం, క్రమశిక్షణతో నిండిన డాక్టర్ ప్రీతి పాల్ స్ఫూర్తిదాయక జీవితం ఎందరికో ఆదర్శం. వారికి మనం కూడా సెల్యూట్ చేయాల్సిందే. ఇది ఇవాళ్టి శక్తిశీలి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम सखी सहेली बस कुछ ही पलों में.

0: वापस उस चित्र में, उस यात्रा में वापस लौटना भी
1: हाँ
0: मुश्किल होता
1: मुश्किल
0: है
1: होता है वो।
0: जी। इस पूरी बातचीत में अखिलेश जी आपने बड़ी ही काम की बातें और बड़ी ही प्रयोगशील बातें बताई हैं, और इतनी सारी जानकारी के लिए, इतनी दिलचस्प बातचीत के लिए आपका बहुत बहुत शुक्रिया। विविध भारती परिवार की ओर से नमस्कार।
1: बहुत बहुत धन्यवाद। नमस्कार।
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా అలా వైకుంఠపురంలో చిత్రం నుండి అర్మన్ మాలిక్ పాడిన పాట రామజోగయ్య శాస్త్రి గీతం, ఎస్ఎస్ తామన్ సంగీతం.

కార్యక్రమంలో తర్వాతి పాట భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుండి కపిల్ కపిలన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట చంద్రబోస్ గీతం, భీమ్ సెస్రోలియోస్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి దాస్క దమ్కి చిత్రం నుండి లియోన్ జేమ్స్ స్వీయ సంగీత సారథ్యంలో ఆదిత్యతో కలిసి పాడిన పాట. పాట రచన పూర్ణాచారి.

కార్యక్రమంలో తరువాతి పాట బోలాశంకర్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన పాట కాసర్ల శ్యామ్ గీతానికి మహతీశ్వర సాగర్ సంగీతం.

ధమాకా చిత్రం నుండి భీమ్ సెస్రలియో స్వీయ సంగీత సారథ్యంలో సాహితీ మంగ్లీతో కలిసి పాడిన పాట, పాట రచన భీమ్ సెస్రలియో.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఫిదా చిత్రం నుండి మధుప్రియ రామ్కి పాడిన పాట, శుద్దాల అశోక్ తేజ గీతం, శక్తిక

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి, డాకు మహారాజ్ చిత్రం నుండి తమన్ ఎస్వీఎ సంగీత సారథ్యంలో వాగ్దేవితో కలిసి పాడిన పాట. పాట రచన కాసర్ల శ్యామ్.

గీతగోవిందం చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట, అనంత శ్రీరామ్ గీతానికి గోపీసుందర్ సంగీతం.

హ్యాపీ డేస్ చిత్రం నుండి కృష్ణ చైతన్య, క్రాంతి, ఆదిత్య పాడిన పాట. వెంకటేష్ పట్వారి గీతానికి మిక్కీ జెమేయర్ సంగీతం.

0: ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి మన శంకర వరప్రసాద్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, శ్వేతమోహన్ పాడిన పాట. భాస్కర్ భట్ల గీతం, భీమ్ సెస్రెలియో సంగీతం.

0: బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: సర్కార్ వారి పాట చిత్రం నుండి శ్రీకృష్ణ జొన్నిట గాంధీ పాడిన పాట. అనంత శ్రీరామ్ గీతానికి తమన్ ఎస్ సంగీతం.

0: చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 MHz.
1: భారత్ ని సంయుక్త రాష్ట్రమే పాకిస్తాన్.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

పాలనను కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే మోడల్ సిటీగా నల్గొండ పట్టణాన్ని అభివృద్ది చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాన్ని చురుగ్గా అమలు చేయడంలో విఫలమైతే పదవుల నుంచి తొలగించడంతో పాటు కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులు హెచ్చరించారు. ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపునకు ఆస్కారం ఉన్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో పార్టీ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు 10 రోజుల గడువు విధించారు. జూమ్ సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, పేద ప్రజల ఓటు హక్కును కాపాడడం అత్యంత కీలకమని, ఓట్లు కోల్పోతే వారి సంక్షేమ పథకాల పత్రాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అర్హులైన ఓటర్లను రక్షించేందుకు వెంటనే ముమ్మర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులను, గ్రామ సర్పంచులను ఆదేశించారు. తెలంగాణ పాలన కేవలం కొద్దిమంది కోసమే కాకుండా 4 కోట్ల మంది పౌరుల సంక్షేమంపైనే దృష్టి కేంద్రీకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వైరాలు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన

0: పత్రాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అర్హులైన ఓటర్లను రక్షించేందుకు వెంటనే ముమ్మర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులను, గ్రామ సర్పంచులను ఆదేశించారు. తెలంగాణ పాలన కేవలం కొద్దిమంది కోసమే కాకుండా 4 కోట్ల మంది పౌరుల సంక్షేమంపైనే దృష్టి కేంద్రీకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వైరాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఓటర్ల సవరణ ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగినట్లుగానే ఇక్కడ కూడా అర్హులైన ఓట్లను తొలగించడానికి ఆధునిక సాంకేతికతను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా గంజావుపల్లి, చెన్నపురావుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తొలి విడతలో 22,500 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కేటాయించినట్టు చెప్పారు. రెండవ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, నియోజకవర్గానికి 2,000 ఇళ్లు చొప్పున మంజూరు చేసినట్లు వెల్లడించారు. నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 20,00,000 రూపాయలతో చేపట్టనున్న నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ, ఆధునికీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బస్టాండ్ విస్తరణలో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్ గార్డెన్, బాత్రూంలు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్ఫామ్స్ ఏర్పాటు కోసం అదనంగా మరో 5 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. నల్గొండ ప్రజల అవసరాల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన 2 సిటీ బస్సులను కూడా మంత్రి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఒకవేళ యూరియా కొరత ఏర్పడితే కాంగ్రెస్ నాయకులు బీజేపీ నేతల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తారంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ పాలన లేనందువల్లే కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తున్నదని ఆరోపిస్తూ, తెలంగాణకు సరైన కేటాయింపులు జరిగేలా చూడాలని ఆయన బీజేపీ ఎంపీలను కోరారు. ములుగు ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, భారత ఒలింపిక్ సంఘం, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ పోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ములుగు జిల్లా మారుమూల ప్రాంతం అయినప్పటికీ క్రీడారంగంలో ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందుతోందన్నారు.
1: స్టేడియం కావాలని కోరడంతో 4 కోట్ల రూపాయలు ఇమిడియట్లీ శాంక్షన్ చేయించడం. పిల్లలందరూ హెల్దీగా ఉండాలి, మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఏదైతే గేమ్స్ కు వెళ్లాలనుకుంటారో అక్కడ సక్సెస్ అయి మన ములుగు జిల్లా పేరు, కీర్తిని, తద్వారా మీ కుటుంబ సభ్యుల అమ్మ నాన్న కలలను నెరవేర్చాలని కోరుకుంటూ మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ శుభాకాంక్షలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం ఈ నెల 25 నుంచి జరుగుతుందని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ నెల 25 నుంచి జులై 24, 2026 వరకు జిల్లాలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సర్వతోముఖ వైఫల్యాల కారణంగా ప్రజలు ఇప్పుడు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. సత్తుపల్లిలో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. జర్నలిస్టుల గుర్తింపు కార్డులను నిర్లక్ష్యం చేయడం, పంట రుణాల మాఫీలో విఫలం, రైతు బంధువు నిలిపివేయడం, వరి ధాన్యానికి బోనసులను పరిమితం చేయడం వంటి చర్యల ద్వారా అధికార పార్టీ ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని మెహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా కిష్టాపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ,
2: బీబీజీ రామ్జీ అనేటటువంటి ఒక పథకం ద్వారా రేపు వచ్చే జులై 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇంతవరకు 100 రోజుల పని దినాలు ఉంటుండే ఉపాధి హామీలో 125 రోజులు చేయబడతాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ దశల వారీగా ప్రతి గ్రామంలో కూడా అన్ని మౌలిక సదుపాయాలు అందజేసే విధంగా ఆ పథకం ద్వారా అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వ నిధులు.
0: కర్ణాటక ప్రభుత్వం

0: అక్రమంగా చేపడుతున్న తుంగభద్ర ప్రాజెక్టులను వ్యతిరేకించాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుల వల్ల రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, తుమ్మేళ్ల భీమా వ్యవస్థలు దెబ్బతింటాయని, తద్వారా పాలమూరు వ్యవసాయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 30 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులకు బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్లకు సంబంధించిన ఇంటింటి ధృవీకరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మహమ్మద్ అస్గర్ అలీ ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. 2036లో ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షకు అనుగుణంగా క్రీడాకారులు పట్టుదలతో సిద్దం కావాలని ఎంపీ రఘునందనరావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో ఒలింపిక్ రన్ను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. జాతీయ సమైక్యతను, క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్న స్థానిక ఒలింపిక్ అసోసియేషన్ను ఈ సందర్భంగా అభినందించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భూసేకరణలో వారికి న్యాయపరమైన పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ అన్నారు. ఈరోజు అడ్డగూడూరు మండలం రేపాక గ్రామ శివారులో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన 10 మంది రైతులకు ఎకరానికి 12 లక్షల రూపాయల చొప్పున పరిహార చెక్కులను ఎమ్మెల్యే మందుల శామ్యూల్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిలో అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కోరారు. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకర్లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల పంటల రుణాలు, విద్యా రుణాలు, స్వయం సహాయక సంఘాల రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవల పురోగతిని సమీక్షించారు. మత్తుతో స్నేహం మరణంతో సమానమని, యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బోధనలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ రహిత నిజామాబాద్ లక్ష్యంగా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత, నాణ్యత ఉండేలా అధికారులు కృషి చేయాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ అన్నారు. ఈరోజు జిల్లాలోని లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో జనగామ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిరుపేదలు, సొంత ఇళ్లు లేని కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అధికారులు అమలు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత మంజూరు ప్రక్రియ చేపట్టే నాటికి 1వ విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణ పాలన కేవలం కొద్దిమంది కోసమే కాదని, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కారణంగా ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే మోడల్ సిటీగా నల్గొండ పట్టణాన్ని అభివృద్ది చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో మానవ మనుగడకు మహాసముద్రాలు కుమారి టి వైష్ణవి ప్రసంగం వింటారు. అనంతరం ప్రయాణం ఒక పాఠశాల కుమారి భవ్యశ్రీ ప్రసంగం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయం వింటారు. అనంతరం డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా నడికుడ మండలం నర్సక్కపల్లె గ్రామ యువరైతు సూరావు కిషన్రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్ల

లో వార్తలు 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. రాత్రి 10:00 నుండి 11:00 వరకు అంటే ప్రసార సమాప్తి వరకు అలనాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈ పూట ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం. రేపు ఉదయం 6:00 to 6:40 దేశభక్తి గీతాలు వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక ప్రసారమవుతుంది. 8:00 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు వింటారు. రేపు ఉదయం 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 1:20 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 3:00 వివిధ్ భారతి వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 7:00 ఉద్యోగవాణి. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. రేపు రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వినవచ్చు. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు వింటారు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సమాచార దర్శిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
3: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
3: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.

0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142, 9182986142.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142, 9182986142.
6: సమాచార దర్శిని విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో మానవ మనుగడకు మహాసముద్రాలు ఈ అంశంపై కుమారి టి వైష్ణవి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం వినే ముందుగా ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి మానవ మనుగడకు మహాసముద్రాలు కుమారి టి వైష్ణవి ప్రసంగం.
2: సమస్త ప్రాణకోటికి నీరే జీవాధారం. మనం నివసించే ఈ భూగ్రహంపై భూమి కేవలం 29% మాత్రమే ఉండగా మిలిగినదంతా సముద్రపు నీరే. ఈ గ్రహంలోని జీవులన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా సముద్రాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ అటువంటి సముద్రాలన్నీ చెత్తచెదారంతో నిండిపోతున్నాయి. విచ్చలవిడిగా వ్యర్థాలను తీసుకువచ్చి కడలి నీటిలో పడేస్తున్నారు మనుషులు. దీంతో కాలుష్యకూరల్లో చిక్కుకొని సముద్ర జీవులు కూడా అంతరించిపోతున్నాయి. సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని విస్మరిస్తున్నారు అందరూ. సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు. సముద్రాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. బ్రెజిల్లోని రియో డిజినిరో నగరంలో 1992 జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులు సముద్రాలపై అవగాహన పెంచాలని నిర్ణయించారు. చివరకు ఐక్యరాజ్యసమితి 2008 జూన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్ అస్, అంటే ఆశ్చర్యము మనల్ని ఆదరించే దానిని మనము ఆదరించాలి అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సవం థీమ్గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మహాసముద్రాలు మరింత నాశనం కాకుండా ఏం చేయాలో మానవాళి ఆలోచించాలి. వ్యక్తులుగా మనం మార్పు కోరుకుంటున్నాం. ప్రపంచ దేశాలు, ప్రభుత్వాలు ఆ దిశగా బలమైన అడుగులు వేయలేకపోతున్నాయి. మనుషులు తినే ఆహారంలో చేపలు, సముద్ర ఆహారం చాలా ఉంటుంది. అదీ కాక సముద్రాల ద్వారా మనం ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్నాం. అసలు సముద్రాలే లేకపోతే మన భూమిపై నీరే ఉండదు, వర్షాలు ఉండవు, నదుల్లో నీరు రాదు, అన్నీ అనర్థాలే. ఈ ఊహే భయంకరంగా ఉంది కదా. మన వల్లే ఈ పరిస్థితి వస్తుంది. మరి సముద్రాలని కాపాడుకునేందుకు మనవంతు బాధ్యతను పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విశ్వంలో ఇప్పటి వరకు భూమిపై మాత్రమే నీరు ఉన్నట్లు గుర్తించారు. మిగతా గ్రహాలపై ఉన్నది నీరో లేక నీరు లాంటి ద్రవమో తెలియట్లేదు. అసలు భూమిపైకి నీరు ఎలా వచ్చిందనేది నేటికీ రహస్యమే. సాధారణంగా తోకచుక్కల వెంట గడ్డకట్టిన నీరు ఉంటుంది. అలాంటి తోకచుక్కల నుంచి విడిపోయిన గడ్డల మంచు ఉలికల రూపంలో భూమిపై పడి నీరు వచ్చిందేమో అనే అంచనా ఉంది. ఎలా అయితేనేం నీరు వచ్చింది? ఆ నీటిలోనే జీవం పుట్టింది. నీటిలో పుట్టిన సూక్ష్మజీవులు రూపాంతరం చెందుతూ రకరకాల చేపలుగా మారాయి. అలాంటి వాటిలో కొన్ని భూమిపైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వాటికి రెక్కల స్థానంలో కాళ్ళు వచ్చాయి. తద్వారా అవి భూమిపై జీవించడం మొదలుపెట్టాయి. ఇలా భూమిపై జీవుల ఆవిర్భావం జరిగిందనే అంచనా ఉంది. ఇదంతా కొన్ని కోట్ల సంవత్సరాల్లో వచ్చిన మార్పు. అందుకే ఈ విశ్వంలో మన భూమి ఓ అద్భుతం, దానిపై నీరు మరో అద్భుతం. నీరు ఉన్న చోటే ప్రాచీన నాగరికతలన్నీ వెలిశాయి. సింధు నది దగ్గర హారప్పన్ మహెంజోదారో నాగరికత, నైలు నది దగ్గర ఈజిప్ట్ నాగరికత, అమెజాన్ నది దగ్గర మయన్ల నాగరికత ఇలా వచ్చినవే. నీరే అభివృద్ధికి చిహ్నం. నీరు లేని దేశాలు ఎప్పటికైనా కరువు తప్పదు. అదృష్టం కొద్దీ మన భారతదేశానికి మూడు వైపుల సముద్రాలున్నాయి. అలాగే ఎన్నో జీవనదులకి పుట్టినిల్లు మన భారతదేశం. వేల సంవత్సరాల నుండి మన దేశం సముద్రయానం ద్వారా పాశ్చాత్య దేశాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది. అలాగే మన దేశంలో గొప్ప గొప్ప నాగరికతలన్నీ కూడా నది తీరాల వెంటనే వెలిశాయి. అంటే మానవ జీవన పరిణామక్రమానికి నీటిని విడదీయరాని బంధం ఉంది. భూమిపై ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సముద్రాలు అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. సూర్యుడి నుండి వచ్చే వేడిని సముద్రపు నీరు గ్రహించి ప్రవాహాల ద్వారా భూమధ్యరేఖ నుండి ధ్రువ ప్రాంతాలకు పంపిణీ చేస్తుంది. దీనివల్ల వాతావరణం

వైపున మరీ వేడెక్కకుండా లేదా మరీ చల్లబడకుండా ఉంటుంది. సముద్రాలు లక్షలాది జీవరాశులకు నిలయం. అతి చిన్న ఏకైక జీవుల నుండి అతి పెద్ద తిమంగళాల వరకు ఎన్నో జీవులు ఇక్కడ జీవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు సముద్ర ప్రధాన ఆహార వనరుగా ఉంది. చేపలు, ఇతర సముద్ర ఆహారం ద్వారా మానవాళికి కావాల్సిన ప్రోటీన్లు లభిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో సముద్ర మార్గాల పాత్ర అనన్య సామాన్యం. అంతర్జాతీయ వ్యాపారంలో దాదాపు 90% సముద్రాల ద్వారానే జరుగుతుంది. ఇది ఖర్చుతో కూడుకున్నది కాకపోవడమే కాకుండా భారీ వస్తువుల రవాణాకు ఏకైక మార్గం. అంతేకాకుండా సముద్ర భూగర్భంలో లభించే పెట్రోలియం, సహజ వాయువు మరియు విలువైన ఖనిజాలు దేశాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు గుర్తించిన లెక్కల ప్రకారం మహాసముద్రాల్లో దాదాపు 200,000 జాతుల జీవులు బ్రతుకుతున్నాయి. గుర్తించని లెక్కల ప్రకారమైతే అవి లక్షల జాతులున్నాయి. వాటిపై ఆధారపడి చాలామంది ప్రపంచ దేశాల ప్రజలు జీవిస్తున్నారు. ఎన్నో పక్షులకు, జంతువులకు కూడా సముద్ర జీవులే ఆహారం. ఓ 20 ఏళ్ల కిందట జాలర్లు సముద్ర వేటకు వెళ్తే వాళ్ళు పట్టే చేపల బరువు 1-2 కేజీల పైన ఉండేది. ఇప్పుడు 1-250 గ్రాములు కూడా ఉండట్లేదు. ఎందుకన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే చేపల వేటు పెరిగిపోయింది, సముద్ర జీవుల ఉత్పత్తి తగ్గిపోతుంది, నానాటికి చేపల సంఖ్య తగ్గిపోతుంది. ఇది ఆందోళనకరణ అంశం. ఇది ఇలాగే కొనసాగితే మున్ముందు తీవ్ర ఆహార కొరత తప్పదు. ఇక సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు టీ స్టాల్లో గ్లాసుల్లో టీ ఇచ్చేవాళ్ళు, కాబట్టి ప్లాస్టిక్ వాడకం ఉండేది కాదు. మరి ఇప్పుడు టీలు, టిఫిన్లు, కర్రీలు, బిర్యానీలు అన్నిటినీ ప్లాస్టిక్ వాడకమే. ఈ కామర్స్ లాంటి సంస్థలు వస్తువులు కొంటుంటే వాళ్ళు చేసే భారీ ప్యాకింగ్, డెలివరీ బోలెడంత ప్లాస్టిక్. ఇక ఇతర వ్యర్థాలు పోగవుతున్నాయి. ఇలా పోగయ్యే వ్యర్థాలన్నీ డ్రైనేజీల ద్వారా నదుల్లోకి, అక్కడి నుండి సముద్రాల్లోకి వెళ్తున్నాయి. ఇలా ఆలోచించండి, మన ఇంటి పక్కన ఓ మురికి కాలువ ఉంది అనుకుందాం. అందులో మురికి రోజురోజుకు మరింత పాడవుతూ కుళ్ళిన వాసన ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. అందులో భయంకరమైన క్రిములు, పురుగులు పుడతాయి. ఇదే విధంగా సముద్రాల్లో జరుగుతోంది. మానవాళి పంపే మురికి వ్యర్థాలన్నీ సముద్రాల్లోని నానాటికి కుళ్ళిపోతూ భయంకరమైన వైరస్ల పుట్టుకకు కారణమవుతున్నాయి. మన ఇంటి పక్కన కాలువ ఉంటే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది, మరి సముద్రాల్లో జీవుల పక్కన మనం పడేసే వ్యర్థాలు ఉంటే వాటికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇదే మనం చేస్తున్న అతిపెద్ద తప్పు. దీనికి ఫలితం ఆల్రెడీ అనుభవిస్తున్నాం. తెల్లారి లేస్తే మనం వాడే వస్తువుల్లో ఎక్కువగా ఉండేది ప్లాస్టిక్వే. మనం పారేసే చెత్తలో కూడా ప్లాస్టిక్ కవర్లే చాలా ఉంటాయి. ఇలాంటి చెత్తలో చాలా భాగం సముద్రాల్లో కలిసిపోతుంది. అక్కడ పారేస్తే అడిగే వాళ్ళు ఉండరు కదా అని చాలా దేశాలు తమ చెత్తను నౌకల్లో తరలించి సముద్రాల్లో పడేస్తున్నారు. ఇలా రోజు 1,000 టన్నుల చెత్త సముద్రాల్లో కలుస్తోంది. ఇందులో ఎక్కువ భాగం ఉన్నది ప్లాస్టిక్కే. మీకు తెలుసుగా, అది ఎంతకీ భూమిలో కరగదు. సముద్రాల్లో చేపలు, ఇతర జీవులన్నీ అది చంపేస్తోంది. అది కాలుష్యపు నీటి నుండి ఎటు వెళ్లాలో తెలియక ఆ మూగ జీవులు చనిపోతున్నాయి. ఇలా మహాసముద్రాలు సైతం ప్లాస్టిక్ కాలుష్యంతో సర్వనాశనం అవుతున్నాయి. మీకు తెలుసా, మనం వాడుతున్న ఆక్సిజన్ సగం మహాసముద్రాల్లోని మొక్కల నుంచే వస్తుంది. కానీ ఇప్పుడు మొక్కలు చాలా వరకు చనిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యమే అందుకు కారణం. వాతావరణ కాలుష్యాన్ని మనం తగ్గిస్తే సముద్రాల్లో మొక్కలు బ్రతుకుతాయి. తద్వారా మనకు ఆక్సిజన్ బాగా లభిస్తుంది. మీరు గమనించే ఉంటారు, మనుషులు లేని బీచ్ చాలా బాగుంటుంది. మనుషులు వెళ్తే బీచ్లు చెత్త చెదారంతో నిండిపోతున్నాయి. ఏవేవో తెచ్చి అక్కడే పడేస్తున్నారు చాలామంది. ముంబైలో గత 20 ఏళ్లుగా బీచ్లను స్వచ్ఛంద సంస్థలు శుభ్రం చేస్తున్నా ఇప్పటికీ అక్కడ చెత్త పోలేదు. అంత దారుణంగా మన బీచ్లు ఉంటున్నాయి. ఎవరికి వాళ్ళం బీచ్కి ఏం తీసుకువెళ్ళినా తిరిగి వాటిని డస్ట్బిన్లోనే వేయగలిగితే సముద్ర చెత్తను చాలా వరకు తగ్గించినట్టు అవుతుంది. తద్వారా సముద్ర కాలుష్యాన్ని తగ్గించవచ్చు. మహాసముద్రాలు ఎదుర్కొంటున్న మరొక ఉపద్రవం ప్రకృతిలో వస్తున్న పెను మార్పులు. మానవుడు తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అభివృద్ధి పేరుతో వృక్ష సంపదను, శిలాజ ఇంధన వనరులను విపరీతంగా వినియోగిస్తున్నారు. వెరసి, వాతావరణ మార్పులు మరియు భూతాపం అనివార్యమయ్యాయి. వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి. వాటి ప్రభావం ప్రకృతి వైపరీత్యాల రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్, అంటార్క్టికా మహాసముద్రాలలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ధనిక అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పర్యావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతలు పెరుగుదలకు దారితీస్తున్నాయి. మహాసాగరాలు వేడెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. తరచూ

0: తుఫాన్లు, కుంభవృష్టి వానలు, వరదలు, వడగాల్పులు, కరువు పరిస్థితులు తలెత్తుతున్నాయి. భారతదేశానికి ఆయుపట్టులైన నైరుతి, ఈశాన్య ఋతుపవనాలు తీరు కూడా మారుతోంది. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన భారతదేశంపై వీటి ప్రభావం అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లడంతో పాటు ప్రజల జీవనోపాధులు కూడా దారుణంగా దెబ్బతింటున్నాయి. 2005 తర్వాత ప్రకృతి వైపరీత్యాలు తీవ్రత, అవి సంభవించడం 200% పెరిగిందని ఒక అంచనా. గత 2 దశాబ్దాలు భారత్లో ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో సుమారుగా 10,000 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఇంధన వాతావరణ జలమండలి సర్వే తెలిపింది. డీజిల్, పెట్రోల్, బొగ్గు తదితర శిలాజ ఇంధనాలను మండించడం వల్ల గ్రీన్ హౌస్ వాయువులు భారీగా విడుదలవుతున్నాయి. వాటిలో 30% చెట్లు, మరో 30% సముద్రాలు గ్రహిస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే దేశాలన్నీ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని గణనీయంగా పెంచాలి. బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగాన్ని తగ్గించి జల, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తులను పెంచాలి. ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా అవగాహన కల్పించాలి, ప్రోత్సహించాలి. పరిశ్రమలు వ్యర్థాలు శుద్ధి చేసిన తర్వాతే విడుదల చేసేలా నిఘాను పటిష్టించాలి. ప్రభుత్వాలు వాతావరణ మార్పులు, వాటి ప్రభావాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. వారి భాగస్వామ్యంతోనే భూతాపాన్ని కట్టడి చేయడం వీలవుతుంది. ఎక్కడో చదివాను, సముద్రం ఎంత గొప్పదంటే సముద్రమంతా అన్నాడు వాల్మీకి మహర్షి. కాదు, కూడదు అంటే జీవితం అంతా. అవును, సముద్రానికి జీవితానికి కొంత సారూప్యత ఉంది. జీవితం ఎంత గంభీరమైందో, క్లిష్టమైందో, ఆహ్లాదమైందో సాగరం కూడా అంతే. సముద్రం అపురూపం, అనంతం, అద్భుతం. కష్టానికి పట్టుదలకు ఫలితాన్ని ముట్టచెబుతుంది. కష్టపడిన వారికి ఆహారాన్ని ఇస్తుంది. ఇంకాస్త లోనికి వెళ్ళి శ్రమిస్తే ముత్యాలు, రత్నాలు మొదలైన వాటిని అందిస్తుంది. నిలబడి చూస్తే ఒరిగేదేమీ లేదు. జీవితము అంతే, అందరికీ ఒకటే. మన కృషి పట్టుదల సామర్థ్యాలు బట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత. వ్యర్థ కాలయాపన నిష్ఫలమని సముద్రం స్పష్టంగా తెలియజేస్తుంది. సముద్రాన్ని సరిగ్గా గమనిస్తే నేటి యువతరానికి కావలసిన పాఠాలు ఎన్నో నేర్పిస్తుంది. అలలు ఎన్నిసార్లు తీరాన్ని తాకి వెనక్కి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం ఆపవు. సముద్రం మనకు నేర్పే గొప్ప పాఠం పట్టుదల. పైకి కనబడే అలల అలజడి కంటే లోతుల్లో ఉండే ప్రశాంతతే సముద్రం యొక్క అసలు శక్తి. నీ వ్యక్తిత్వం కూడా సముద్రమంత లోతుగా ఉండాలి. తనలోని ఉప్పును దాచుకొని లోకానికి వర్షాన్ని కానుకగా ఇచ్చే మేఘాలను సృష్టించే సముద్రం త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. సముద్రపు ఒడ్డున కూర్చుంటే కేవలం అలలు మాత్రమే కనిపిస్తాయి. ధైర్యం చేసి లోతుల్లోకి వెళ్తేనే ముత్యాలు దొరుకుతాయి. విజయం కూడా అంతే. మన ఊహలు, వాస్తవాలు, అనుభవాలు, అనుభూతులు, ఆహారం, ఐశ్వర్యం అన్నిటికీ ఆలవాలం సముద్రం. తనను ఆశ్రయించిన వారిని అమ్మలా లాలించడమే కాదు, ఆగ్రహించినప్పుడు అమ్మవారిలా కబలించనుగలదు సముద్రం. అందుకే సమస్త ప్రాణకోటికి జీవాధారమైన మహాసముద్రాలను కాపాడుకోవలసిన బాధ్యత మానవ జాతిపై ఉన్నది. నమస్కారం.
1: శ్రోతలు, ఇంతవరకు మానవ మనుగడకు మహాసముద్రాలు కుమారి టి వైష్ణవి ప్రసంగం విన్నారు.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రయాణం ఒక పాఠశాల కుమారి భవ్యశ్రీ ప్రసంగం.
3: ఈ ప్రపంచం చాలా పెద్దది. లక్షలు, మిలియన్ల కొద్దీ చదరపు మైళ్ళ వస్త్రాన్ని విశ్వం అనే టెన్నిస్ బంతి చుట్టూ చుట్టినట్లుగా ఉంటుంది. ప్రపంచాన్ని జల్లెడ పట్టాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. లక్షలాది ఇతర ప్రదేశాలను అన్వేషించాలనే ఆలోచన ఆనందమిస్తుంది. ఒకే తరహాగా ఉన్న ప్రాంతాలలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉన్న ప్రాంతాలు ఒకే తరహాగా కనిపించవచ్చు. సరికొత్త ప్రపంచానికి హఠాత్తుగా మొదటిసారిగా చూస్తున్న చేప మాదిరిగా మన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. మనకు బాగా తెలిసిన పర్యావరణం నుండి వేరుపడి కనిపించే

కొత్త విషయాలను తెలుసుకోవచ్చు, కొత్త ప్రజలను కలిసి కొత్త అనుభవాలను పొందవచ్చు. క్లుప్తంగా చెప్పుకుంటే ప్రయాణాలు మాత్రమే ఈ అనుభూతులను పంచుతాయి. ఇది కేవలం ఒక అభిరుచి కాదు, ప్రయాణం అంటే ఒక పాఠశాల. ఈ స్కూల్లో కేవలం బోధించడం మాత్రమే కాదు, కళలు, జీవితం యొక్క మార్గాన్ని అందుకోవడం ఎలాగో తెలుసుకోవచ్చు. కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం, ఆ అందమైన ప్రపంచాన్ని అన్వేషించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ప్రయాణాలకు దూరంగా ఉండేవారు ప్రయాణం వల్ల కలిగే ప్రయోజనాలను తప్పక తెలుసుకోవాలి. ప్రయాణం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన గొప్ప అనుభవం. ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రజలు తమ సెలవు దినాలను కొత్త ఉత్తేజకరమైన ప్రదేశాలను సందర్శించడానికి ఉపయోగిస్తున్నారు, దీర్ఘకాల జ్ఞాపకాలు సృష్టించుకుంటున్నారు. ఇది చిన్న ప్రయాణమే అయినా ఇది మీ ఒత్తిడి కూడా తగ్గిస్తుంది, మిమ్మల్ని రిలాక్స్డ్గా చేస్తుంది. ట్రావెలింగ్ మీ మానసిక ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కొత్త వ్యక్తులు, కొత్త ప్రదేశాలు, కొత్త ఆహార వంటకాలు కూడా మీకు చాలా కొత్తదనాన్ని కలిగిస్తాయి. మీరు డిప్రెషన్ లేదా ఆందోళనతో బాధపడుతుంటే ప్రయాణం, కొత్త కార్యకలాపాలు చేసిన తర్వాత మంచి అనుభూతి పొందుతారు. మీరు ఇప్పటికే రద్దీగా ఉండే ప్రాంతాల్లో జీవితం గడుపుతున్నట్లయితే వీటన్నిటి నుంచి పారిపోయి ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకొని ఆ కొద్ది రోజులు అక్కడ గడపాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రయాణం మీ భాషను మెరుగుపరచడంలో కూడా మీకు సహాయం చేస్తుంది. మీరు సందర్శించే దేశాలలోని కొత్త భాషలను నేర్చుకునే అనుభవాన్ని కూడా మీరు పొందుతారు. ట్రావెలింగ్ అంటే కొత్త ప్రదేశానికి వెళ్ళడం లేదా మీరు ఇంతకు ముందెన్నడూ చూడని కొత్త ప్రదేశాలను చూడడం మాత్రమే కాదు, ఇతరుల సంస్కృతి, చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ట్రావెలింగ్ సృజనాత్మకతను పెంచుతుంది, ఎంపికలను అన్వేషించడానికి, ప్రతి పరిస్థితిలో జీవించడానికి ప్రయాణం అనేది సహాయపడుతుంది. పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, తెలియని నమ్మకాలు, సాంప్రదాయాలు ఉన్న వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, ఇలా అనేక విషయాలు నేర్పుతుంది. మీరు ఎదుర్కొనే ఏకైక సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ప్రయాణించేటప్పుడు అపరిచితులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటారు. మీ ఒంటరి ప్రయాణం మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడంలో, మీ బలాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. కొత్త ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా మీరు అలవాటు పడిన వ్యక్తులను కాకుండా విరుద్ధమైన వ్యక్తులను మీకు తెలియజేస్తుంది. వారి సొంత కథలు చెప్పడానికి మరియు వారి సొంత నమ్మకాలు బోధించే అవకాశం ఉంది. పూర్తిగా కొత్త ఆలోచనలు, విశ్వాస వ్యవస్థలు మరియు జీవిత మార్గాలను ఎలా ఆమోదించాలో తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. మీ మనస్సు తెరిచి ఉంచినట్లుగా విశాలంగా మారుతుంది. మీ రోజువారీ చర్యలు విసుగు తెప్పించవచ్చు. ప్రతి ఒక్కరూ తాము తిరిగి శక్తివంతం అయ్యేందుకు మరియు చైతన్యం పెంచుకోవడానికి విరామం అనేది అవసరం. ఆఫీసు వేళలు, పని సంబంధిత చింతలు మరియు జీవిత కష్టాల నుండి దూరంగా ఉంటారు. మీరు కొత్త పరిచయాలను ప్రోత్సహిస్తున్నప్పుడు మీ మనస్సులోని కొన్ని భాగాలు చురుకుగా ఉంటాయి. ఏమి ఆశించాలో మీకు తెలుస్తుంది. ఆ పరిసరాలలో మీరు అనేక వ్యక్తులను కలుస్తారు. కానీ మీరు బయటికి వెళ్ళి ప్రపంచం మొత్తం ప్రయాణం చేస్తే మీ మనస్సు ఒక పాండోరా బాక్స్ వంటిదాన్ని మీకు అందిస్తుంది. విభిన్నమైన, ఆశ్చర్యకరమైన లక్షణాలు ముందంజలో ఉంటాయి, ఎందుకంటే శరీర భాగాలు అకస్మాత్తుగా చురుకుగా ఉంటాయి. మీ గురించి, మీకు తెలియని ఎన్నో నిజాల గురించి చాలా నేర్చుకుంటారు. మీరు ఒక విదేశానికి వెళ్ళినప్పుడు మీరు ఆ దేశపు ఆచారాల గురించి చాలా జ్ఞానాన్ని సేకరించి వారి సంస్కృతి మరియు వారసత్వం గురించి నేర్చుకుంటారు. మీరు గతంలో చూడని, తెలియని భవనాలు మరియు స్మారకాలు చూస్తారు. వారి చరిత్ర వంటకాలే కాదు, మరింత తెలుసుకోవచ్చు. ప్రతి దేశం ఒక పుస్తకం వంటిది, దానిలో ఎంతో జ్ఞాన సంపద ఉంటుంది. మీరు అక్కడ ప్రయాణం చేసేటప్పుడు ఒక పాఠకుడిగా మారిపోతారు. రోజువారీ జీవితం కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచు

0: చెప్పుకునేది ఎవరు? నిజాయితీగా చెప్పాలంటే ఎవరూ ఉండరు. ఇక్కడ ఒక హాయ్, అక్కడ హలో తప్ప సంభాషణలే ఉండవు. కానీ మీరు కొత్త ప్రదేశాలకు అన్వేషించేటప్పుడు ఓ కొత్త వ్యక్తి మీకు స్నేహితుడు కావచ్చు. పూర్తిగా కొత్త వ్యక్తితో అర్థవంతమైన తాత్విక చర్చ ఆనందకరంగా ఉంటుంది. అపరిచితుడు ఒక సన్నిహిత మిత్రుడిగా లేదా అందరికీ కాకపోయినా కొద్దిమందికి ఒక జీవిత భాగస్వామిగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు ప్రయాణిస్తున్నప్పుడు కొత్త విషయాలను ప్రయత్నించాలి. ఎందుకంటే అనేక విషయాలను మనం పక్కన పెట్టేసి ఓపెన్ మైండ్తో ఆలోచిస్తూ ఉంటాం. ప్రయాణ సమయంలో కొత్త హాబీలు చేపట్టడం, సాహస క్రీడలు ప్రయత్నించడం వంటివి చేయవచ్చు. ఈ కార్యకలాపాలు మీ అభిరుచిని మార్చగలవు, మీలోని కొత్త నైపుణ్యాలు మీకు తెలియజేయగలవు. మనకి అందరికీ కలలుంటాయి. కొందరు ఆ క్షణంపై కలకంటారు, మరికొందరు కళాశాల నుండి బయటికి రావడంపై కలగంటారు. కానీ మనలో కొందరు నిజంగా కలలు కనలేరు, వారు కేవలం ప్రయాణాల్లో మాత్రమే కలలు కంటారు. అలాంటి వారు ఇటలీలో పాస్తా చప్పరిస్తూ చాలా ఆనందాన్ని పొందుతున్నారు. మీ సంచులను ప్యాక్ చేయండి, మీ టికెట్లను బుక్ చేసుకోండి, బయలుదేరండి. మీరు ప్లాన్ చేయకపోయినా సరే కొన్ని విషయాలు అనూహ్యంగా అనుభవించవచ్చు. ఒకరోజు పర్వత శిఖరాన్ని కొలవండి. ప్రయాణం ఒక పాఠశాల, కలలు జీవితం యొక్క మార్గం. మీరు నడవడానికి కాళ్ళు మరియు చూడటానికి కళ్ళున్నంత వరకు ప్రయాణించండి.
1: శ్రోతలు ఇంతవరకు ప్రయాణం ఒక పాఠశాల కుమారి భవ్యశ్రీ ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం వినండి. కోర్టు చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ్ పాడిన పాట. పూర్ణాచార్య గీతం, విజయ్ బుల్గనిన్ సంగీతం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్లో సీనియర్ లెక్చరర్లు లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సీనియర్ లెక్చరర్ 23, లెక్చరర్ 16, లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ 2, ఉర్దూ మీడియం లెక్చరర్ 4, ఇంగ్లీష్ లెక్చరర్ 3, తెలుగు లెక్చరర్ 8, ఉర్దూ లెక్చరర్ 1, మ్యాథ్స్ లెక్చరర్ 3, సైన్స్ లెక్చరర్ 3, సోషల్ స్టడీస్ లెక్చరర్ 3, సైకాలజీ లెక్చరర్ 3, ఈ విధంగా వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 86 ఖాళీలు. సీనియర్ లెక్చరర్ పోస్టులకు అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఎంఈడీ పూర్తి చేసి ఉండాలి. లెక్చరర్ పోస్టులకు కూడా సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు ఎంఈడీ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 జూలై 2026 నాటికి 18 నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి

0: ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 29, 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 1500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు April 1, 2026 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. Phase 1 ప్రిలిమినరీ పరీక్ష, Phase 2 మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. చివరిగా Phase 3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ sbi.bank.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 8, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 419 స్టాఫ్ నర్సు ఖాళీలను, 24 ఫార్మసిస్టు, 86 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ లేదా జీఎన్ఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. APNMC రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఫార్మసిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఏపీ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫార్మసీ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగానికి అభ్యర్థులు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 1 సంవత్సరం పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు January 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apmsrb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 30, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు 289 జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, 675 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, 129 డొమెస్టిక్ సైన్స్ టీచర్, 163 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, 450 ప్రైమరీ స్పెషల్ ఎడ్యుకేటర్, గ్రేడ్ ఏ ఐటీ అసిస్టెంట్ 125 ఇంకా పలు ఖాళీలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ విధంగా వివిధ విభాగాల్లో 1970.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో భారతీయులు ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 ద్వారా భౌగోళిక ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహ అధ్యక్ష పదవికి తగినట్లుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తనకిచ్చిన స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని మన దేశం తీవ్రంగా విమర్శించింది. న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తిఖార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై

0: భారత్ సుదీర్ఘకాల వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
1: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: ఇరాన్ లో భద్రత పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో అక్కడున్న భారతీయ పౌరుల కోసం టెహ్రాన్ లోని భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల చోటు చేసుకున్న సానుకూల పరిణామాలు అలాగే మొత్తం పరిస్థితిలో వచ్చిన మార్పుల దృష్ట్యా ఇరాన్ ప్రయాణాల గురించి ఆలోచించాలని భారతీయ పౌరులకు ఎంబసీ సూచించింది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇరాన్ కు అనవసరమైన ప్రయాణాలన్నింటినీ నివారించాలని భారత పౌరులకు సూచించారు. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు అలాగే అనివార్య కారణాల వల్ల ఇరాన్కు ప్రయాణించవలసి వచ్చిన వారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని, నిరంతరం స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులందరూ అలాగే కొత్తగా దేశానికి చేరుకుంటున్న వారు వీలైనంత త్వరగా తమ వివరాలను రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కూడా రాయబార కార్యాలయం సూచించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్ జెమిసన్ గ్రీర్ ఆయన బృందంతో వరుసగా జరిపిన సమావేశాలను ముగించారు. ప్రస్తుతం భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల పురోగతిని తాము సమీక్షించామని, అలాగే ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలను అన్వేషించామని గోయల్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. చర్చలను నిర్మాణాత్మకంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకువెళ్లడంలో అంబాసిడర్ గ్రేర్ నాయకత్వాన్ని ఇరు బృందాల నిరంతర కృషిని గోయల్ అభినందించారు. కొత్త సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. సమాన విలువలు, పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సియోల్లో సౌత్ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో డాక్టర్ జయశంకర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం మునుపెన్నడూ లేనంత కీలకమని స్పష్టం చేశారు.
2: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: ఈ రోజు రాణి దుర్గావతి బలిదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సార్వభౌమాధికారం, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం కోసం మొఘల్ దురాక్రమణదారులపై వీరోచిత పోరాటంలో తన ప్రాణాలనర్పించిన రాణి దుర్గావతి ఒక పరాక్రమవంతురాలైన రాణి అని, అలాగే ఆమె స్త్రీశక్తికి ప్రతీక అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సందేశంలో అభివర్ణించారు. రాణి దుర్గావతి సుపరిపాలనకు, సేవా నిరతికి ఎప్పటికీ శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తారని అమిత్ షా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ రాణి దుర్గావతి తన మాతృభూమిని, సంస్కృతిని రక్షించడంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. రాణి దుర్గావతి చేసిన అత్యున్నత త్యాగం భారతీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని, ఇది రాబోయే తరాల్లో దేశభక్తిని, కర్తవ్య దీక్షను, నిస్వార్థాన్ని, త్యాగనిరతిని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాలు, విదేశాల్లోని రాయబార కార్యాలయాలు కలిపి 2025లో భారతీయ పౌరులకు 1,00,000 పాస్పోర్ట్లు, వాటికి సంబంధించిన సేవలు అందించాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 545 పిఎస్కే, పిఓపిఎస్కే కేంద్రాలు అందుబాటులోకి రావడంతో వీటి సంఖ్యలో వృద్ధి నమోదైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. గత ఏడాది 10 కొత్త పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ప్రారంభించామని, ఈ ఏడాది కూడా మరో 10 కేంద్రాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మరింత సురక్షితంగా ఉండే చిప్ ఆధారిత పాస్పోర్ట్లను అందుబాటులోకి తెచ్చి ఇప్పటి వరకు సుమారు 1,47,00,000 చిప్ ఆధారిత పాస్పోర్ట్లను పంపిణీ చేశారు. దేశ జనాభాలో కేవలం 10% మందికి మాత్రమే పాస్పోర్ట్లు ఉన్నందువల్ల పాస్పోర్ట్ సేవలను మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 27 దేశాలు భారతీయులకు వీసారహిత ప్రయాణాన్ని అనుమతిస్తున్నారు.

ఉండగా 47 దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మొత్తం 26 దేశాలు భారతీయులకు ఈ వీసా వసతిని అందిస్తున్నాయి. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 అమలు, చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్ల ప్రవేశం, కొత్త పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు రికార్డు స్థాయిలో పాస్పోర్ట్ల జారీ వంటివి అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేస్తున్నాయని, అవకాశాలను మరింత విస్తృతం చేస్తూ పౌరులను బలోపేతం చేస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా సోషల్ మీడియాలో

0: ఇంత వేగంగా పారదర్శకంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. కోల్కతాలోని తారాతలా ప్రాంతంలో ఈరోజు నిర్మాణంలో ఉన్న ఒక గోదాము పైకప్పు కూలిన దుర్ఘటనలో 3 వ్యక్తులు మరణించారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఒక నివేదిక సిద్ధం చేస్తుందని శుభేందు అధికారి తెలియజేశారు. తారాతల ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో సమర్పిస్తామని ఆయన కూడా చెప్పారు. ఘటనా స్థలంలో సహాయ రక్షణ చర్యల కోసం సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారితో రెస్క్యూ టీం సంప్రదింపులు జరిపిందని, వారికి నీరు, ఆక్సిజన్ అందించామని అధికారులు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నాడు న్యూఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, డ్రగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సమీక్షించేందుకు, మరింత బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, డ్రగ్స్ చట్టాలు అమలు చేసే సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు కర్ణాటక తీర ప్రాంతం, మధ్య మహారాష్ట్రలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. ఈ నెల 29వ తేదీ వరకు అస్సాం, మేఘాలయ, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ 2026 పోటీలో అమెరికాలోని హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ కే మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్పై 5-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. 41 క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ ఉజ్బెకిస్తాన్ ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయం వింటారు. అనంతరం డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా నడికుడి మండలం నరసక్కపల్లె గ్రామ యువరైతు సూరావు కిషన్రావు గారితో పరిచయం వింటారు. ముందుగా వినండి ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయం.
1: ముఖ్యంగా ఉద్యానవన పంటలలో వివిధ రకాలైనటువంటి పంటలను మనము నిరంతరము చూస్తూ ఉన్నాము. ఈ ఉద్యానవన పంటల్లో అతి కీలకంగా ఇప్పుడు ఈ వేసవిలో మామిడి కావచ్చు, ఆయిల్ ఫామ్ కావచ్చు, లేదా ఇతర పప్పు దినుసు పంటలు కూడా ఇప్పుడు వేసవిలో వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ బిందు సేద్య నిర్వహణ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఫర్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది, అతి ముఖ్యంగా ఈ వేసవిలో వివిధ ఉద్యానవన పంటలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దానికి ప్రభుత్వము ఏ విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, మన

0: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యానవన పంటల యొక్క విస్తీర్ణము రోజురోజుకు ఏ విధంగా పెంచబడుతుంది, రైతులు ఎక్కువగా ఆసక్తి చూపడానికి గల కారణాలేంటి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో వరంగల్ ఉద్యానవన శాఖ అధికారి చేరాల రాకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్ చెప్పండి, ఈ వానాకాలం అనేటువంటిది రాబోతా ఉన్నది, ఇప్పుడు వేసవి, ఈ వేసవిలో రైతులు ఈ ఉద్యానవన పంటలలో ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవాలంటారు?
1: సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు మనకు యాసంగి పంటకాలం కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత మనం ముఖ్యంగా ఉద్యాన పంటల విషయానికి వచ్చినప్పుడు మనకు సమ్మర్లోనే ముఖ్యంగా మామిడి కానీ మిగతా పంటలు కానీ ఉంటాయి, దానికి మనకు వానాకాలం కానీ యాసంగి కానీ డివైడ్ చేయడానికి ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ సమ్మర్లో అంటే వచ్చేటువంటి వానాకాలంకి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించిన విషయానికి వస్తే ముఖ్యంగా మన జిల్లా విషయాన్ని చూసుకున్నప్పుడు ఈ బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉందో దాన్ని ఈ నెల 15 రోజులు దాని యొక్క నిర్వహణ అంటే దాని యొక్క మెయింటెనెన్స్ కనుక కరెక్ట్ మనం చేసుకోగలిగితే అంటే దాన్ని కరెక్ట్ పద్ధతిలో మనం చేసుకోగలిగితే దాన్ని ఎక్కువ సంవత్సరాలు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది, తద్వారా అధిక దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బిందు సేద్య నిర్వహణలో ముఖ్యంగా రైతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ముఖ్యంగా పంట కాలం అయిపోవడంతోనే రైతు సోదరులు ఏదైతే ఈ బిందు సేద్యానికి సంబంధించినటువంటి ల్యాటరల్స్ అంటే నల్ల పైపులు కానీ అదేవిధంగా ఎడ్కంట్రోల్ యూనిట్ కానీ సబ్మెయిన్ కానీ మిగతా ఏవైతే ఉంటాయో అవన్నిటిని భద్రపరచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మొదటిగా చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే పంట కాలం అయిపోయిందో అది ఏ పంట అయినా సరే ఆ ల్యాటరల్స్ ఏవైతే ఉన్నాయో నల్ల పైపులు వాటన్నిటినీ కూడా మనం చుట్టజుట్టి దాన్ని మళ్ళీ ఎక్కడైతే భద్రపరుచుకుంటామో భద్రపరుచుకునేటానికన్నా ముందు యాసిడ్ ట్రీట్మెంట్ అంటే ఆమ్ల చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఆమ్ల చికిత్స ఏవైతే ఉందో అంటే ఈ యాసిడ్ ట్రీట్మెంట్ ఏవైతే ఉందో అది కనుక చేసుకున్నట్లయితే ఈ బ్లాకేజెస్ కానీ లేకపోతే మనకు వచ్చేటువంటి ఆల్గే కానీ మిగతా అవన్నీ కూడా బ్లాక్ అయిపోయి తర్వాత సీజన్ లో కరెక్ట్ వాటర్ డిశ్చార్జ్ కాకుండా ఉంటే తద్వారా పంటకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఆమ్ల చికిత్స అనేది ఒకటి తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు మీ సంబంధిత ఏదైతే డ్రిప్ కంపెనీకి సంబంధించినటువంటి వారు ఉంటారో అదేవిధంగా ఉద్యాన అధికారులు కానీ ఉద్యాన విస్తరణ అధికారులు కానీ వారి యొక్క ఆధ్వర్యంలో కానీ వారి యొక్క సలహాల ద్వారా కానీ ఈ ఆమ్ల చికిత్స చేసుకున్నట్లయితే డెఫినెట్లీగా ఈ క్లాగింగ్స్ కానీ మిగతా ఏం లేకుండా శుభ్రపరచుకోవచ్చు. ఈ శుభ్రపరచుకున్న తర్వాత వాటిని మీరు చుట్టలుగా మేము రోలర్స్ కూడా సబ్సిడీలో ఇస్తూ ఉంటున్నాం కాబట్టి డ్రిప్ లో వాటిని చుట్టలుగా చుట్టేసి ఎలకలు కానీ మిగతా కానీ ఏవి కూడా కొట్టినటువంటి ప్రదేశంలో నీడ ప్రదేశంలో వాటిని స్టోర్ చేసుకున్నట్లయితే దాన్ని భద్రపరచుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్ కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాదని చెప్పేసి తీసి దాన్ని ఒక కుప్పలాగా చేసో లేదంటే ఫీల్డ్ను ఒక పక్కను ఇక్కడ నేసినప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ విషయంలో కానీ లేదంటే ఎలకల విషయంలో కానీ ఎన్ని విషయంలో డ్యామేజ్ అయ్యి తర్వాత మనం కొనాలంటే కూడా దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది, దాని యొక్క సామర్థ్యం కూడా తగ్గిపోతుంది, తద్వారా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొకటి ముఖ్యంగా బిందు సేద్య విషయంలో ఈ ఆమ్ల చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్, ఇది చేసుకుని భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా డ్రిప్ బంద్ చేసి మళ్ళీ ఒక 1-1.5 మంత్ తర్వాత మనం వాడతాం కాబట్టి అప్పుడు మనము హెడ్ కంట్రోల్ అంటే మనకు ఓపెన్ వెల్ ఉన్నటువంటి వాళ్ళు బావులు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉంటారో శాండ్ ఫిల్టర్ కానీ అదేవిధంగా స్క్రీన్ ఫిల్టర్ ఇవన్నీ కూడా ఒకసారి ఫ్లెష్ అవుట్ క్లీనింగ్ చేసుకుని ఫ్లెష్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లెష్ వాల్స్ లో ఏమైనా తట్టిన నలకలు ఏమైనా ఉన్నా కూడా వాటి అన్నింటిని ఒకసారి ఫ్లెష్ అవుట్ చేసి అందులో ఉంటే ఎలాంటి లేకుండా క్లీన్ చేసుకుని ప్రెజర్ తో నడిపించి వాటన్నింటిని క్లీన్ పెట్టుకుని ఉంచుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్ కు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బిందు సేద్య నిర్వహణ అనేది చాలా సమర్థవంతంగా చేసుకుంటే ఎక్కువ కాలం అంటే దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా డ్రిప్ ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అయితే ఈ డ్రిప్ వాడేటప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని ప్రోత్సాహకాలు అనేటువంటి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఏ పంటలకు ఏ విధంగా ఇస్తుంది, ఈ డ్రిప్ వాడేటువంటి విధానంలో ఎటువంటి జాగ్రత్తలను రైతులు తీసుకోవాలంటారు?
1: ముఖ్యంగా ప్రభుత్వము అన్ని రకాల పంటలకు మనకు బిందు సేద్యాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే దీని యొక్క వాడకం అంటే మనకు నీటి యొక్క నీటి వనరులు అవైలబిలిటీ ఉన్న నీటి వనరులు తగ్గిపోవడం వల్ల దాన్ని సమర్థవంతంగా వాడుకోవాలి, తక్కువ నీటితోని ఎక్కువ దిగుబడి తీయాలి, దాంతోపాటు మంచి నాణ్యమైనటువంటి దిగుబడి తీయాలనే ఉద్దేశంతో ఈ బిందు సేద్యాన్ని ప్రభుత్వం అన్ని రకాల పంటలకు, అది అగ్రికల్చర్ క్రాప్స్ అయినా హార్టికల్చర్ క్రాప్స్ అయినా మల్బరీ అయినా మిగతా ఏ పంటలకైనా సరే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. అది ఉద్యాన శాఖ ద్వారా గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు ఎస్సీ ఎస్టీ రైతులకు 90% సబ్సిడీ అంటే ఒక యూనిట్ కాస్ట్ లో వాళ్ళు 90% రైతు అంటే వాళ్ళు 10% వాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 80% సబ్సిడీ ఉంటుంది. మరి 5 ఎకరాలు దాటినటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 70% సబ్సిడీ మీద మనము ఈ బిందు సేద్య పరికరాలు అనేటివి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. బిందు సేద్యానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి రైతులు ఉత్సాహం ఉన్నటువంటి రైతులకు తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే వారికి పర్మనెంట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఉండాలి, అంటే వాళ్ళకు బోర్వెల్ కానీ బావి కానీ ఏదైనా ఒకటి తప్పనిసరిగా వారి క్షేత్రంలో ఉండి ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉన్నటువంటి రైతుకు మనం దీన్ని శాంక్షన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మన జిల్లాకు కూడా అంటే అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు

0: టార్గెట్స్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని పంటలకు ఎక్సెప్ట్ ప్యాడీ ప్రతి పంటకు కూడా మనం ఈ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ముఖ్యంగా ఈ రైతులు, కొంతమంది రైతులు దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా మేము లబ్ధవచ్చు అనేటువంటి కొన్ని విషయాలు తెలియదు. మరి దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటారు, వాళ్ళని ఎవరిని కలిస్తే ఈ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనేటువంటి అందే ఆస్కారం ఉంటుందంటారు?
0: ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ అదేవిధంగా స్ప్రింక్లర్స్ కానీ దాంతోపాటు రెయిన్ గన్ సంబంధించినటువంటి ఈ మూడిటికి సంబంధించింది మనకు ఉద్యాన శాఖ నుంచి వెళ్ళి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. దీనికి అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే మనకు ఈ మీ సేవ ద్వారా అదేవిధంగా డైరెక్ట్ ఫార్మరు ఓటీపీ బేస్డ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉత్సాహం ఉన్నటువంటి రైతులు మీ సంబంధిత ఉద్యానాధికారిని లేదా ఉద్యాన విస్తరణాధికారిని లేదా అక్కడ ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ అక్కడ ఉన్నటువంటి మండల ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని కానీ ఎవరినైనా సరే కలిసినప్పుడు మన జిల్లాలో, అంటే ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో దాదాపుగా 27 నుంచి 30 కంపెనీలు మైక్రో ఇరిగేషన్ కంపెనీస్ పనిచేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కానీ మిగతా ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ ఉంటారు. మీరు ఆన్లో ఎవరిని కలిసినా లేదంటే డైరెక్ట్ మీరు మీ సేవ నుంచి రిజిస్ట్రేషన్ చేసినా మీకు సంబంధిత ఉద్యాన శాఖ అధికారి నుంచి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీ డీటెయిల్స్ అన్ని కూడా మా లాగిన్ లో ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా మేము ఏ కంపెనీ చూజ్ చేసుకోవాలి, చూజ్ చేసుకున్న తర్వాత దాని ఫర్దర్ ప్రొసీజర్ ఏముంటుంది అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దీనికి కావాల్సినటువంటిది పట్టదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా మీరు ఎస్సీ ఎస్టీ రైతులైతే మాత్రం మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం ఇచ్చినట్లయితే మీకు డెఫినెట్ గా దీనికి సంబంధించినటువంటి ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి రాయితీలన్నింటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు.
1: మరి ఈ పంటలలో ఈ విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనేటువంటివి ఉంటే ఈ ఫర్టిగేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంట ఈ ఉద్యానవన పంటలలో?
0: ముఖ్యంగా మనకు ఫర్టిగేషన్ అంటే నీరు ఫర్టిలైజర్స్ తో కలిపి ఇచ్చేటువంటి ప్రక్రియని మనం ఫర్టిగేషన్ అంటాము. ముఖ్యంగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేది ఓన్లీ వాటర్ కోసమనే కాదు, దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఫర్టిగేషన్ కూడా, అంటే ఎరువులు విచ్చలి విడిగా వాడకుండా అధిక మోతాదులో ఎరువులు వాడి భూమిని నిస్సారం చేయకుండా ఉండే విధంగా ఈ వాటర్ సాల్యుబుల్ అనేటువంటి ఫర్టిలైజర్స్ తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సార్లు మొక్కకిచ్చి తద్వారా క్వాలిటీ ఉన్నటువంటి పంటను తీసే ఉద్దేశంతో ఈ డ్రిప్ ఇరిగేషన్ లో మనం వెంచూరి ఫెసిలిటీ అనేది ఇస్తాము. అక్కడ మీకు పైప్ ఉంటుంది, దాని ద్వారా మనం ఫర్టిలైజర్స్ ఏవైతే వాటర్ సాల్యుబుల్ అంటే నీళ్ళలో కరిగేటువంటి ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నీళ్ళలో కరిగిన తర్వాత అక్కడ వెంచూరి సహాయంతో ఆ మొక్కలకు అందించే విధంగా ఉంటుంది. ఇది ఒక్కొక్క పంటకు సంబంధించినటువంటి ఫర్టిగేషన్ షెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు మామిడికి కానీ అరటికి కానీ జామకు కానీ మీద అన్ని పంటకు ఒక్కో రకానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క విధంగా కూరగాయలకు సంబంధించినటువంటి ఫర్టిగేషన్ షెడ్యూల్స్ అనేటివి ఉంటాయి. మిగతా మనము పైపాటు చేసేటువంటి ఫర్టిలైజర్స్ కు దీనికి పోల్చుకుంటే దాదాపుగా 50% ఫర్టిలైజర్ యొక్క కాస్ట్ తగ్గించుకోవచ్చు, అది వేసేటువంటి లేబర్ యొక్క కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు. దాంతో పాటుగా ఇక్కడ వేస్టేజ్ ఎక్కువ కాకుండా భూమి మనకు చౌడు పడకుండా వేసినటువంటి ఫర్టిలైజర్ మొక్క అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మిగతా అంటే బేసల్ అప్లికేషన్ వేసేటువంటి ఫర్టిలైజర్ కంటే కూడా ఫర్టిగేషన్ ద్వారా వేసేటువంటి ఫర్టిలైజర్స్ ద్వారా మొక్క అద్భుతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రిప్ ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా చాలా వరకు మన ప్రాంతంలో డ్రిప్ ద్వారా ఓన్లీ వాటర్ కు సంబంధించింది మాత్రమే చేస్తా ఉన్నారు, ఫర్టిగేషన్ చాలా తక్కువ మంది వాడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే చైతన్యవంతు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్నట్టు సంబంధిత ఎంఐ కంపెనీస్, మీరు ఏ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన అగ్రానమిస్ట్ కూడా ఉంటారు, వారిని సంప్రదించి తద్వారా హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా మీరు ఈ ఫర్టిగేషన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దాన్ని ఏ విధంగా చేయాలి ఎట్లా ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. మేము కూడా ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక విలేజ్ రెండు విలేజ్ అట్లా చేసేసి 25-30 మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని పెట్టి ఫర్టిగేషన్ మీద అదేవిధంగా నీటి యాజమాన్యం మీద కూడా అవగాహన కల్పిస్తా ఉన్నాం.
1: అయితే ఈ ఫర్టిగేషన్ విషయంలో ఈ విధంగా అవగాహన అనేటువంటిది కల్పించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈ ఫర్టిగేషన్ విషయంలో ఏ ఏ ఎరువులను మనము ఈ డ్రిప్ ద్వారా అందించవచ్చు, ఏ ఏ ఎరువులను మనము పైపాటుగా వేసేటువంటి ఆస్కారం ఉంటుందంట?
0: ముఖ్యంగా ఫర్టిగేషన్ ద్వారా అన్ని రకాల ఎరువులను మనం దీని ద్వారా పంపేయడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకు ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పైపాటుగా, అంటే ఈ మనకు పైపాటు వేయడానికి అవకాశం దుక్కి మంద అంటాం, అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏవైతే ఉన్నదో దాన్ని అది, దాంతో పాటుగా ఆర్గానిక్ మాన్యూర్స్ అంటే మనకు పెంట కానీ మిగతా ఉన్నటువంటి ఆర్గానిక్ మాన్యూర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ బేసల్ అప్లికేషన్ వేసిన తర్వాత షెడ్యూల్ ప్రకారంగా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్, ఇప్పుడు నైట్రోజన్, ఎన్పీకే ఏవైతే ఉన్నాయో ఎన్పీకే అన్ని కూడా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు 13045 కానీ, 3019 కానీ, 0050 కానీ, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్ కానీ అన్ని రకాలైనటువంటి రసాయన ఏదైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్లో సాల్యుబుల్ గ్రేడ్లో 25 కేజీల, అదేవిధంగా 1 కేజీ 25 కేజీల, దాంట్లో డిఫరెంట్ కంపెనీస్ సప్లై చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు ఆ పంట మోతాదు, పంట వయసుకు సంబంధించిన దాని ప్రకారంగా ఎంత మోతాదు ఫర్టిలైజర్స్ వాడాలి, ఏ డేస్ ఎప్పుడు వాడాలి, వాడే విధానం ఏందనేది తెలుసుకున్నట్లయితే డెఫినెట్గా దీనికి కాస్ట్ అనేది, అంటే మిగతా ఫర్టిలైజర్ పెట్టేటువంటి కాస్ట్ కంటే దీంట్లో 50% తగ్గడానికి, సమర్థత పెరగడానికి, మన ఎఫిషియన్సీ అంటే దాని యొక్క

0: ఫర్టిలైజర్ తీసుకున్నటువంటి ఎఫిషియన్సీ మొక్కకు కూడా పెరిగి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ ఫర్టిగేషన్లో ఈ విధంగా మనకు రైతులు చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. అయితే ఈ వేసవిలో ఉద్యానవన పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా ఈ వేసవిలో ఎటువంటి ఉద్యానవన పంటలు అనేటువంటి ఎక్కువగా మనకు రైతుల దగ్గర కనబడతా ఉంటాయి? దాన్ని ఈ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా చర్యలు చేపట్టాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏ పంటలలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి అనేటువంటి సాధించవచ్చు అంటారు?
0: మరి ముఖ్యంగా వేసవి కాలంలో అంటే మనకి ఇంకా సమయం ఉంది. ఇప్పటికీ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ముఖ్యంగా ఉద్యాన పంటల విషయానికి వచ్చినట్లయితే ప్రధానమైనటువంటి పంటలు తెలంగాణలో మనం ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆయిల్ పామ్ అనేది ప్రధానమైనటువంటి పంట ఉంది. తర్వాత మామిడి కానీ అదేవిధంగా కూరగాయలు కానీ మిగతా ఎక్కువ మొత్తంలో సాగు చేసేటువంటి ఉద్యాన పంటలు ఏవైతే ఉన్నాయో వీటిలో వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా నీటి నిర్వహణ, అదే విధంగా సూక్ష్మ పోషకాల అవైలబిలిటీ అంటే వాటికి డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలంటే అవగాహన, ఈ రెండు తర్వాత వచ్చేసి అగ్ని ప్రమాదాల నుంచి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? ఈ మూడింటి పైన మనం సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి నష్టం జరగకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మేము గమనించినటువంటి విషయాలు చూసినట్లయితే ఆయిల్ పామ్ అనేది గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి మనం తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో దాదాపు ఇప్పటికీ 3 లక్షల ఎకరాల విస్తీర్ణం వరకు కూడా ఆయిల్ పామ్ సాగు అవుతా ఉంది. ఇందులో ముఖ్యంగా లేత తోటలే మనకు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయంటే 2-3 సంవత్సరాల తోటలే మన ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ముఖ్యంగా వీటిలో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పడేటువంటి విషయం ఫైర్ యాక్సిడెంట్స్, అంటే అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు అంతర పంటగా మొక్కజొన్న కానీ మిగతా పంటలు వేసి సమ్మర్లో క్రాప్ అయిపోయిన తర్వాత చాలా మంది ఎంత చెప్పినా కూడా కాల్చొద్దన్నా వాటిని కాలవడం ద్వారా పక్కన ఉన్నటువంటి ఈ ఆయిల్ పంప్ గార్డెన్స్ ఇవన్నీ కూడా ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇబ్బంది అవ్వడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ మెటీరియల్ కూడా దగ్ధం అయిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. దీన్ని నుంచి రక్షించుకోవడానికి రైతు సోదరులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా మీ యొక్క పంట ఏవైతే ఉందో పంట చుట్టూ అంటే మీ యొక్క పొలము చుట్టూ బార్డరు 6 నుంచి 8 ఫీట్ల వెడల్పు చుట్టూరు కూడా మన తోట చుట్టూ ఎలాంటి చెత్త చెదారం కానీ గడ్డి కానీ ఏది ఉండకుండా నీట్గా రోటవేటర్ ద్వారా కానీ లేదంటే బ్లేడ్ ద్వారా కానీ చుట్టూ క్లీన్ చేసుకున్నట్లయితే పక్క పొలంలో వేసినటువంటి మంట మన దగ్గర రాకుండా అక్కడే ఆడిపోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉండి ఆల్రెడీ చుట్టూ ట్రెంచ్ లాగా కనుక తీసేయమని ఉన్నట్లయితే అందులో వాటర్ కనుక ఉంచినట్లయితే ఇలాంటివి ఏం రాకుండా మనం అక్కడికి ఆఫ్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మరి చెట్టు మొదట కూడా పచ్చగడ్డి అంటే మనం ఎక్కువ వాటరింగ్ ఇవ్వడం వల్ల పచ్చి గడ్డి ఉండడం, అలాంటి చుట్టుపక్కల మనకు మంట వచ్చినా కూడా చెట్టుకు ఎక్కువ డామేజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం అనేది అగ్ని ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయము, ఇప్పుడు ఏదైతే సమ్మర్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా చిన్న తోటలు ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు వడగల్ల వల్ల అంటే ఎండ ఎక్కువ ఎండ వేడి వల్ల కూడా మొక్క గ్రోత్ అనేది అదేవిధంగా టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెము కొత్తగా వచ్చేటువంటి గుళ్ళు మాడిపోవడం అలాంటి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మొదటి 2-3 సంవత్సరాల తోటలు ఏవైతే ఉన్న ఆయిల్ పంప్ తోటలు ఉన్నటువంటి రైతు సోదరులు ఈ జన్మ గింజలు ఏవైతే ఉన్నాయో మనకు పచ్చి రొట్టె ఎరువు కింద వాడుకునేటువంటి జన్మ గింజలు ఉంటాయి వాటిని చెట్టుకు ఫీటున్నర దూరంలో చుట్టూ కూడా 2 లేదా 3 వరుసలు కనుక మనం వేసుకున్నట్లయితే అది మంచి గ్రోత్ వచ్చి 40-45 రోజుల్లో చెట్టును పూర్తి స్థాయిలో ఈ వడగాల్పుల వల్ల అంటే ఎండ నుంచి వెళ్ళి కాపాడుతుంది. తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లో దాన్ని తీసేసి ఆ మొక్క మొదలు వేసినట్లయితే అది పచ్చి రొట్టె ఎరువు కూడా ఉపయోగపడుతుంది, మా భూమి కూడా సారం పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా ఇది చూసుకోవాలి. మూడవది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ కంపల్సరీ చేశాం కాబట్టి ఉన్నటువంటి దాంట్లో నీళ్లు తక్కువ ఇస్తున్నాం, అంటే పొద్దున బిఫోర్ 9-9:30 లోపు సాయంత్రం ఆల్రెడీ 5-6 తర్వాత ఈ టైంలో కనుక డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాటర్ అంటే మొదటి సంవత్సరం ఒక్కొక్క 60-90 లీటర్లు, అదేవిధంగా 2వ సంవత్సరం ఒకటి 90-120 లీటర్లు, 3 సంవత్సరాల దాటినటువంటి 250 లీటర్ల వరకు ఒక రోజు మొక్కకు అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని పొద్దున సాయంత్రం టైంలో అంటే ఎండ ఎక్కువ ఉన్న టైంలో దానికి ఎక్కువ ఎవాపరేషన్ లాసెస్ ఉన్న సమయంలో నీళ్ళు ఇవ్వడం కంటే పొద్దున సాయంత్రం కనుక ఇచ్చినట్టయితే మొక్కకు ఎలాంటి స్ట్రెస్ ఫీల్ కాకుండా మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆయిల్ పామ్ విషయమే కాదు మిగతా ఉద్యాన పంటల అన్నింటిలో కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ విధంగా నీటి యాజమాన్యం ఒకటి చేసుకోవాలి. నాలుగో విషయం ఏంటి అంటే ఈ టైంలో ఫర్టిలైజర్ ఇవ్వడం ఇలాంటి కాటికంటే ఫోలియర్ అప్లికేషన్ ఏవైతే ఉన్నదో పైపాటుగా పిచికారీ సూక్ష్మ పోషకాలు కానీ అదేవిధంగా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో నీటిలో కరిగేటువంటి వాటిని 15-20 రోజులకు ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే వాటికి లైఫ్ సేవింగ్ కింద మన న్యూట్రియంట్స్ ఇచ్చిన వాళ్ళం అయితే తద్వారా ద్వారా మొక్క గ్రోత్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
1: వరంగల్ ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తూ రైతులకు ప్రస్తుతం ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా బిందు సేద్య నిర్వహణ, ఫర్టిగేషన్, మరి వేసవి ఉద్యానవన పంటలలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను చాలా చక్కగా మీరు వివరించారు. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మీరు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి రైతు సోదరులకు, మా శ్రోత

0: లకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాలు గురించి హన్మకొండ జిల్లా నడికూడెం మండలం నర్సకపల్లె గ్రామ యువరైతు సూరావు కిషన్రావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం చిరంజీవి.
3: మనము హన్మకొండ జిల్లా నడికూడెం మండలం నర్సకపల్లె గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గత 15 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసేటువంటి యువ రైతు సురావు కిషన్రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా వీరు మిర్చి పంట పండించడం అనేటువంటి జరుగుతుంది, ఎటువంటి మిర్చి పంట పండిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: మీరు చెప్పండి, ఇప్పుడు మీరు మిర్చి పంట అంటున్నారు, ఎటువంటి మిర్చి పంటను మీరు వేయడం జరిగింది?
4: మేము తేజ రకాన్ని ఎంచుకోవడం అయింది.
3: అంటే ఇప్పుడు తేజ రకాన్ని మీరు ఎంచుకోవడం జరిగింది, ఇది ఎన్ని నెలల పంట, ఎటువంటి భూములు అనేటువంటివి అనుకూలంగా ఉంటాయి?
4: ఈ తేజ అనేది నల్ల రేగడి భూములకు, చౌక భూములకు అనుకూలంగా ఉంటుంది.
3: అంటే ఇప్పుడు ఈ పంట వేసేటప్పుడు మీరు నేరుగా నారును నాటడం జరుగుతుందా, లేదా విత్తనాలనే సాళ్ళల్లో వేయడం అనేటువంటి జరుగుతుందా?
4: నారును నాటుకున్న తర్వాత 45 రోజులకు నాటడం జరుగుతుంది.
3: అంటే ఇప్పుడు ఈ నారు అనేటువంటిది ఏ విధంగా పోసుకోవాలి, దానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అనేటువంటివి చేసుకోవాలంటారు?
4: నారు అనేది చిన్న చిన్న మల్లలు చేసుకొని మల్లల్లో ఒక్కొక్క గింజ వేసేసి నారును పెంచుతాం. నారు పెంచిన తర్వాత 45 రోజుల తర్వాత నారును ప్రధాన పొలం నాటు వేస్తాం.
3: అంటే ఇప్పుడు నారు పెంచేటువంటి క్రమంలో మడులు ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎంత లోతులో విత్తనాలను చల్లాలంటారు?
4: మడులు అనేది ఒక తుమ్మలు వేసి అందులో గింజలను నాటుతాం. గింజలను వేసిన తర్వాత వాటిని మొలిపించుకొని 45 రోజుల తర్వాత ప్రధాన పొలానికి నాటడం జరుగుతుంది.
3: అంటే ఇప్పుడు మడులు తయారు చేసుకునేటప్పుడు ఏమైనా ఎరువులు ఇట్లా కలిపి మడులు తయారు చేసుకుంటారా, లేదా ఓన్లీ మట్టినే మీరు పారతో కానీ లేకపోతే నాగలతో కానీ దున్ని మడులు తయారు చేసుకుంటారా, మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
4: నాగలతో దున్ని పారతోని సమానంగా చేసుకున్న తర్వాత నాటే ముందు DAP మాత్రం వాడతాం.
3: అంటే ఇప్పుడు మీరు ఈ విత్తనాలు చల్లేటువంటి క్రమంలో ఇక్కడ ఏళ్లతోని చాలాగా అని విత్తనాలు వేసేటువంటి పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంటుంది, నేరుగా వెదజల్లేటువంటి పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంటుంది, మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
4: వేళ్లతోనే వేసే పద్ధతి మాత్రమే వాడతాం.
3: అంటే ఇప్పుడు వేళ్లతోనే వేసిన తర్వాత దాని మీద మట్టిని ఏ విధంగా చల్లుతారు?
4: దాని మట్టి అది వచ్చి దాన్ని ఏమంటారు అంటే క్లాత్లు వేసి దానిపైన వరిగడ్డి చల్లుతాం. వరిగడ్డి చల్లిన తర్వాత వాటర్ చల్లుతాం. ఒక 2-3 రోజులు వాటర్ చల్లిన తర్వాత వాటర్ నేరుగా మోటార్ ద్వారా పంపిస్తాం.
3: అంటే ఇప్పుడు ఈ వాటర్ అనేటువంటివి ఏ విధంగా ఇవ్వాలి, ఎన్ని రోజులకోసారి కట్టాలి, మరి ఏమన్నా ఎరువులు కలిపి ఇవ్వాలా, లేకపోతే నేరుగానే కట్టాలా, ఎన్ని రోజుల వరకు ఈ నారును పెంపు చేయాలంటారు?
4: ఎరువులు అనేది ఫస్ట్ మనం ప్రధానంగా గింజలు వేసే ముందు మాత్రమే ఎరువుని ఇస్తాం, మళ్ళీ మధ్యలో ఎప్పుడు ఏమి ఇవ్వము. నెక్స్ట్ వాటర్ అనేది వాతావరణ పరిస్థితులను బట్టి వాటర్ అనేది ఇస్తుంటాం.
3: అంటే ఇప్పుడు మనము మీరు విత్తనాలు విత్తుకునేటువంటి తరుణంలో ఈ నీరు పెట్టేటువంటి విధానంలో కనుక చూసినట్లయితే ఈ మిరప పంట అనేటువంటిది ఎన్ని నెలల పంట, ఈ నారు అనేటువంటిది ఎప్పుడు పోసుకోవాలి, ఎప్పుడు పెట్టాలంటారు?
4: నారు అనేది జూన్ ఎండింగ్ వరకు పోస్తాం, నారు పోస్తాం. జూన్ ఎండింగ్ లో నారు పోసిన తర్వాత 45 రోజులకు ప్రధాన పొలంలో విత్తడం జరుగుతుంది. ఇది 8 నెలల పంట.
3: 8 నెలల పంట. మరి ఇప్పుడు ఈ నారు పోసేటువంటి ముందు ఈ వ్యవసాయ క్షేత్రం ఏదైతే మిరప నారు నాటేటువంటి వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో అందులో దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు?
4: మేము ఇప్పుడు ఈ ఎండాకాలంలోనే లోతు దుక్కులు చేసుకుంటాము. లోతు దుక్కులు చేసుకున్న తర్వాత ఒక వర్షం పడిన తర్వాత పెసర కానీ జీలే కానీ చల్లేసుకొని మిర్చి నారు పెరిగే సమయం ముందు ట్రాక్టర్తోని కల్టివేటింగ్ చేసుకొని ప్రధాన పొలంలో నాటుకుంటాం.
3: అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు మిరప విత్తనాలు అనేటువంటివి తేజ రకాలనేటువంటివి మీరు వేస్తూ ఉన్నారు, మరి ఈ తేజ విత్తనాలు ఎక్కడ నుండి మీరు వేయడం అనేటువంటిది జరుగుతుంది, ఎక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది?
4: తేజ అనేది మేము పరకాల్లో షాప్స్ ఉన్నాయి, పరకాల షాపుల నుండి తీసుకొని.
3: అంటే ఇక్కడ మనకు గనక చూసినట్లయితే మిరప విత్తనాలు ఈ తేజ రకాలు గనక మీరు వేసేటువంటి క్రమంలో ఈ నారును ఎన్ని రోజుల వరకు పెంపు చేయాలంటారు?
4: మిరప నారు అనేది 45 రోజుల వరకు పెంపు చేసుకోవాలి.
3: ఇప్పుడు 45 రోజుల వరకు మిరప నారు అనేటువంటిది పెంపు చేసుకోవాలి. ఇప్పుడు 45 రోజులు మిరప నారును పెంపు చేసుకున్న తర్వాత మరి ఏ విధంగా దాన్ని తీయాలంటారు? నారును విత్తేటువంటి క్రమంలో ఏ విధానాన్ని అవలంబించి తీయడం?
4: 45 రోజుల వరకు నారును నారుమడిలో పెంచుకున్న తర్వాత ప్రధాన పొలానికి వచ్చేసి ఎడ్లతోని భోజలు కొట్టేసుకొని ఆ తర్వాత నారు తీసి ప్రధాన పొలంలో నాటేస్తాం.
3: అంటే ఇప్పుడు భోజలు కొట్టిల్లు, ఇప్పుడు నారు అనేటువంటిది పీకేటువంటి క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
4: జాగ్రత్తలు మనము పీకిన తర్వాత బ్లడ్ ఆక్సిజన్

0: వేర్లను అందులో పెట్టేసి తర్వాత తీసి అందులో పెట్టేస్తాం. ఇది ప్రధాన పొలంలో నాటుతాం.
1: అంటే ఇప్పుడు నీరు పెట్టి తీయడం అనేటువంటి జరుగుతుందా, లేదా నేరుగా తీస్తే దాంట్లో ఉన్నటువంటి వేర్లు అనేటువంటి పోవడం అనేటువంటి జరుగుతుంది? అంటే ఈ విధంగా ఏ విధానాన్ని మీరు అవలంబించడం అనేటువంటి జరుగుతుంది?
0: ప్రధాన పొలంలో నాటేసే ముందు నారుమడిలో నీరు పెట్టిన తర్వాతనే నారును తీస్తాంటాం.
1: అంటే ఇప్పుడు మిరప నారు అనేటువంటి తీసిల్లు తీసినప్పుడు మరి మీరు విత్తేటువంటి క్రమంలో నేరుగా మీరు నగలతో దున్ని విత్తడం అనేటువంటి జరుగుతుందా, లేకపోతే మల్చింగ్ విధానం ద్వారా విత్తడం అనేటువంటి జరుగుతుందా, ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
0: ఇప్పుడు రెండు విధాలుగా నడుస్తున్నాయి, మల్చింగ్ తో నడుస్తుంది, నాగలతో నడుస్తుంది. దాదాపు మల్చింగ్ విధానానికే ఇప్పుడు బాగా మంచిగా ఉంది.
1: అంటే ఇప్పుడు మల్చింగ్ విధానంలో మీరు ఈ మిరప నార అనేటువంటిది పెంపు చేస్తా ఉన్నారు, ఆ విధంగా పెడతా ఉన్నారు. అయితే ఇటువంటి తరుణంలో మల్చింగ్ అనేటువంటిది ఏ విధంగా వేసుకోవాలి, అందులో డ్రిప్ అనేటువంటిది ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా వేసుకున్నట్లయితే మొక్కలు మనం పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది అంటారు?
0: ఫస్ట్ మేము ట్రాక్టర్తోనే దుక్కి చేసేసుకుంటాం. దుక్కి చేసుకున్న తర్వాత రోటావేటర్ కొడతాం. రోటోవేటర్ కొట్టిన తర్వాత బోజలు తోలుతాం, ట్రాక్టర్తోనే బోజలు తోలుతాం. ఆ బోజలు తోలిన తర్వాత డ్రిప్ పైపులను జాపుతాం, బోజల పైన డ్రిప్ పైపులు జాపి మల్చింగ్ చేసి, మల్చింగ్ చేసిన తర్వాత ఒక రోజు డ్రిప్ వాటర్ ఇచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మనం మొక్కలను అందులో నాటేస్తాం.
1: అంటే మొక్కలను అందులో నాటేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇప్పుడు ముందు డ్రిప్ వేసిన తర్వాత మల్చింగ్ పెడతారా, లేకపోతే మల్చింగ్ చేసిన తర్వాత డ్రిప్ పెడతారా, మరి ఏ విధంగా పెడతారు, ఒక్కొక్క సాలుకి ఎంత ఇడమ అనేటువంటిది ఉండాలంటారు?
0: డ్రిప్ వేసిన తర్వాతనే మల్చింగ్ చేస్తాం. సాలుకు ఒక 4 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది.
1: 4 ఫీట్ల డిస్టెన్స్ తో సాలుకు ఉంటుంది. మరి మొక్క మొక్కకి ఎంత డిస్టెన్స్ ఉండాలి?
0: ఒక మొక్క 12 ఇంచులు 14 ఇంచుల వరకు ఉంటుంది.
1: అంటే ఇప్పుడు మీరు మల్చింగ్ వేసుకున్నారు, డ్రిప్ పెట్టిల్లు, ఈ డ్రిప్ ఎక్కడైతే చుక్కలు చుక్కలుగా పడతాయో అక్కడ మీరు నాటడం అనేటువంటిది జరుగుతుంది. ఏ విధానాన్ని మీరు అవలంబిస్తారు?
0: కూలీలను తీసుకొని నాటేస్తాం, చేయితోనే పెట్టేస్తాం, కొడవలు అవసరం లేదు. మామూలుగా మల్చింగ్ పేపర్ కి హోల్ వస్తుంది, ఆ హోల్ లో వాటర్ ఇచ్చిన తర్వాత మెత్తబడిపోతుంది, మట్టి మెత్తబడిన తర్వాత ఆ మెత్తబడిన దాంట్లో మొక్కను అందులో పెట్టేస్తాం.
1: మరి ఈ విధంగా మీరు పెట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు అది ఎనుకుంటది, ఎన్ని రోజుల వరకు దానికి నీటి తడులు అనేటువంటి ఇవ్వాలంటారు?
0: ఒక 1 వారం రోజుల వరకు ఎనుకుంటది. అది నీటి తడులు అనేది వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వారానికి ఒకసారి 10 రోజులకోసారి అట్లా ఇస్తా ఉంటాం. మొక్క ఎనుకునేంత వరకు మాత్రం 2 రోజులకోసారి 4 రోజులకోసారి అట్లా ఇస్తాం. వేనుకున్న తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఆ భూమిని బట్టి, నల్లరేగడి భూమియా చౌక భూమియా దాన్ని బట్టి మేము వాటర్ ఇచ్చేస్తా ఉంటాం.
1: అంటే మరి ఈ విధంగా మీరు నీరు అనేది పెడతా ఉన్నారు, ఇది ఏనుకున్నది. ఇప్పుడు ముఖ్యంగా ఇది 8 నెలల పంట అంటున్నారు. దీని ఎదుగుదలలో మనం కనుక చూసినట్లయితే నీటి యాజమాన్య పద్ధతులు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి, పంట అయిపోయే వరకు ఎన్ని తళ్ళు కట్టాలి?
0: తడులు అనేది డ్రిప్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి మేము తడి ఆరిపోతా అంటే ఇస్తుంటాం, అవసరానికి మొక్కకు నీరు అవసరాన్ని బట్టేసి ఇచ్చేస్తా ఉంటాం మేము.
1: అంటే ఇప్పుడు ఈ విధంగా నీటి యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంది. మరి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఏ విధంగా ఎరువులు అందించాలి, ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో ఎరువులు అనేటువంటి ఇవ్వాలంటారు?
0: ఎరువులు అనేటి ఇప్పుడు ఫస్ట్ మేము దుక్కిలో DAP వేస్తాము, తర్వాత డ్రిప్ ద్వారా 3:19 కానీ, 14:045 కానీ, 28:28 కానీ ఇలాంటివి ఫెర్టిలైజర్ ఇచ్చేస్తా ఉంటాం.
1: అంటే ఈ విధంగా మీరు ఎన్నిసార్లు ఇస్తారు పంట అయిపోయే వరకు, ఎంత మోతాదులో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది?
0: ఒక 5-6 సార్లు ఫెర్టిలైజర్ ఇచ్చేస్తాం డ్రిప్ ద్వారా కాబట్టి, ఎకరానికి 4 కిలోలు 5 కిలోల మోతాదులో ఇచ్చేస్తాం డ్రిప్ ఫెర్టిలైజర్.
1: అంటే డ్రిప్ లో కలిపిస్తారు?
0: అవును.
1: అంటే ఇప్పుడు డ్రిప్ ద్వారా ఇచ్చేస్తున్నారు, డ్రిప్ ద్వారా కలిసి ఇవ్వడం వల్ల కూడా మొక్కకు కులంగా అందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఈ మిరప సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే పూత ఎక్కువ వస్తే కాత ఎక్కువ వస్తుంది అని అంటారు. మరి పూత ఎక్కువ రావాలంటే ఏమన్నా ఎరువులు కానీ ఏమన్నా పురుగు మందులు కానీ వాడతారా, వాడితే ఎటువంటి వాడడం అనేటువంటి జరుగుతుంది?
0: పూత ఎక్కువ రావడానికి మందులు అనేటివి వాడతాం, పెస్టిసైడ్లో డబుల్ అనేది అట్లాంటి మందులు వాడుతుంటాం. డబుల్ అనేటివి వాడితే పూత ఎక్కువ వచ్చేసి క్రాప్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది.
1: అంటే ఇప్పుడు ఈ పూత వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఈ కాత అనేటువంటిది కాస్తుంది, ఎన్ని రోజులలో ఇది మొత్తం పూర్తి మొక్క కాత అనేటువంటిది అయిపోవడానికి సిద్ధంగా ఉంటుంది?
0: పూత రావడానికి 2 నెలల సమయం పడుతుంది, క్రాప్ వచ్చేసి మనకు 3 నెలల క్రాప్, ఫస్ట్ క్రాప్ సెట్ అవుతుంది.
1: అంటే ఇట్లా ఎన్ని క్రాప్లు అనేటువంటివి వస్తాయి?
0: మూడు క్రాప్లు వస్తాయి.
1: అంటే ఇప్పుడు ఈ విధంగా 3 క్రాప్లు అనేటువంటివి వస్తాయి. ఇప్పుడు పూత అనేటువంటిది 3 సార్లు వస్తుందా, లేకపోతే ఒకటేసారి వస్తుంది?
0: 3 సార్లు వస్తుంది. అంటే ఇప్పుడు హైబ్రిడ్స్ కాబట్టి ఇవి మనం ఫస్ట్ పడిన క్రాప్ను తెంపితేనే మళ్ళీ సెకండ్ క్రాప్కి అవకాశం వస్తుంది. అట్లా మేము దాన్ని బట్టేసి ఫస్ట్ క్రాప్ తెంపేస్తాం, సెకండ్ క్రాప్ వస్తుంది, సెకండ్ క్రాప్ తెంపుతాం, మళ్ళీ థర్డ్ క్రాప్ కూడా వస్తుంది. హైబ్రిడ్స్ కాబట్టి 3 క్రాప్లు వస్తుంటుంది.
1: అంటే ఇప్పుడు ఈ కాత వచ్చినప్పుడు కీటకనాశులు కానీ లేకపోతే ఏమన్నా వ్యాధులు కానీ ఈ మిరప తోటకు కలుగుతాయా, కలిగితే ఎటువంటి వ్యాధులు అనేటువంటివి వస్తాయి, వాటి నివారణకు ఏం చేయాలంటారు?
0: మిరప తోటకు కీటకనాశులు అనేటివి ఆశిస్తాయి, అది ఫస్ట్ వేరుకుళ్ళు

0: ఆశిస్తుంది. వేరుకుళ్ళకు ట్రైకోడర్మాను డ్రిప్ ద్వారా ఇచ్చేస్తాం. పైన మన పూతలో నల్లి వస్తుంది, పూతలో నల్లికి రీజెంట్ అనే మందులను, జంపు రీజెంట్ అనే వాటిని వాడుతున్నాం, వాటి ద్వారా కంట్రోల్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇది ఖాతా అనేటువంటిది వచ్చింది, ఇప్పుడు ఖాతా కాసిన తర్వాత ఏ విధానం ద్వారా మీరు తెంపడం అనేటువంటిది జరుగుతుంది, ఏ విధానం ద్వారా తెంపినట్లయితే మనకు ఈ కాయ అనేటువంటిది ఖరాబ్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటారు?
1: కూలీలతోనే తెంపేస్తాం, కూలీలో తెంపేసి కళ్ళంలో ఆరబెట్టేసి సంచులలోనే తెంపేస్తాం, సంచులలో తెంపేసి తీసుకుపోయి ఆరబెట్టేస్తాం.
0: మరి ఈ విధంగా తెంపుతున్నారు, నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యంతో పాటు ఈ తెంపేటువంటి క్రమంలో ఆరబెట్టడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. అతి ముఖ్యంగా కలుపు నివారణ, ఇప్పుడు మీరు మల్చింగ్ విధానాన్ని వాడుతున్నారు, ఈ కలుపు నివారణ కోసం ఏం చేస్తారు, కలుపు అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఈ మిరప తోటలో?
1: మేము మల్చింగ్ వాడుతున్నాం కాబట్టి మల్చింగ్ లో కలుపు అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడన్నా కలుపు ఉండేది ఉంటే ఒకరిద్దరు కూలీలను పెట్టేసి కలుపును పీకేస్తాం.
0: మరి ఇక్కడ ఏరిన తర్వాత ఎన్ని రోజులు ఆరబెట్టాలి, ఎన్ని రోజులకు మార్కెట్ లో విక్రయించాలి?
1: 15 రోజులు పడుతుంది, 15 రోజుల తర్వాత మనం మార్కెట్ కి తీసుకెళ్లొచ్చు.
0: అంటే ఇప్పుడు మీరు తేజ రకం కాయను మీరు సాగు చేస్తా ఉన్నారు, అంటే ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పోను, ఎంత?
1: ఇప్పుడు తేజ రకానికి 100,000 రూపాయల పెట్టుబడి వస్తుంది, మళ్ళీ తెంపనికి కూడా లేబర్ ఖర్చు వచ్చేసి 70-80 వేల ఖర్చు వస్తుంది.
0: అంటే ఒక ఎకరం మీరు సాగు చేస్తే ఖర్చు అంతా పోను, ఎంత మిగులుతుంది?
1: ఇప్పుడు మనకి 20,000 తేజ రకం మార్కెట్ లో అమ్ముతుంది కాబట్టి మాకు ఒక 50,000 వరకు ఉంటుంది, రేట్ ఉంది కాబట్టి. రేటు లేకపోతే లాస్ట్ ఇయర్ అయితే నష్టపోయినాం, లాభం ఏం లేదు.
0: అంటే మరి తేజ రకంలో మరి ఒక యువ రైతుగా మరి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అధిక దిగుబడి సాధించవచ్చు అని అంటున్నారు కిషన్ రావు గారు. మరి తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి తన అభిప్రాయాలు తెలిపినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: ఓకే, థ్యాంక్ యూ.
2: పంట పొలాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు వారి స్వావలంబనకు రుణ సదుపాయం గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్, సహకారం మానిటి భూమేశ్వర్ గారు.
1: మహిళా స్వయం సహాయక సంఘాలు స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం. పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. మనం ఈరోజు మహిళా స్వయం సహాయక సంఘాల గురించి, వాటికి సంబంధించిన రుణాల గురించి మనకు వివరించడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాల గురించి, డ్వాక్రా సంఘాలకి ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయి, మరియు డ్వాక్రా సంఘాలు ఈ రుణ సదుపాయాల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎలాంటి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నారనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: మేడం, మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడానికి ఎలాంటి పత్రాలు కావాలి, ఎలాంటి ఏర్పాట్లు మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడానికి, ఒక బృందం ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా?
3: మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకే సమూహంలో ఉన్నటువంటి వాళ్ళతోని సంఘంగా ఏర్పాటు చేస్తాం సార్. కనీసము 10 మంది నుంచి 20 మంది వరకు మనం సంఘంలో సభ్యురాలుగా ఏర్పాటు చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఒకే స్థితి ఉన్నటువంటి వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళతోని ముఖ్యంగా సంఘాలు అనేది చేస్తూ వచ్చాము. ఇది మన జిల్లాలో 2

2002 నవంబర్ లో స్టార్ట్ అయింది సార్ ప్రాజెక్ట్, వెలుగు ప్రాజెక్ట్ ద్వారా. 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25,110 సంఘాలను తయారు చేయడం జరిగింది. దీంట్లో 252,000 మంది సభ్యురాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా కొత్తగా మేము అంటే మనకు ప్రయారిటీ అనేది 18 నుంచి 59 సంవత్సరాలు అనేది ఉన్నట్టు వరకు ఉండే సార్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కూడా వృద్ధులు అవుతున్నారు, వాళ్ళకు గ్రామాలలో చూస్తే నిరాశ్రయాలుగా ఉంటున్నారు, ఎటువంటి పని లేకుండా ఉంటున్నారు. అటువంటి వాళ్ళతో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వృద్ధుల సంఘాలు అనేది మనం ఏర్పాటు చేస్తా ఉన్నాము. దాంతోపాటుగా గ్రామాలలో ఎవరైతే వికలాంగులు ఉంటారో, 5 వికలాంగులు, మహిళలు కావచ్చు మగవాళ్ళు కూడా కావచ్చు, పుట్టిన బేబీ నుంచి పడితే డిజేబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో కూడా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఈ సంఘాలు ఏర్పాటు చేయడానికి కావాల్సింది 10 కలిసి కట్టుగా ఉండి ఒక సంఘంగా ఏర్పాటయ్యి ఆ సంఘానికి ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు పెట్టుకుని ఆ పేరు మీదే బ్యాంకులో అకౌంట్ తీస్తారు సార్. వాళ్ళకి ఎక్కడైతే అందుబాటులో బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తారు. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 6 నెలల పాటు పొదుపు వేసుకుంటారు. ప్రతి నెల వాళ్ళ స్తోమతను బట్టి నెలకు 30 రూపాయల నుంచి 100-200 రూపాయల వరకు కూడా పొదుపు చేసుకుంటున్నారు. ఆ పొదుపు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్ గా అప్పులు కూడా ఇచ్చుకోవాలి. అంటే ప్రతి నెల 30 రూపాయలు పొదుపు చేసుకున్నారు అనుకోండి, 10 ఆ సంఘంలో ఉంటే 300 రూపాయలు అవుతుంది. ఆ 300 రూపాయలని కూడా ఎవరికైతే అవసరం ఉందో మిగతా సభ్యులకు వాళ్ళు అప్పులుగా ఇచ్చుకోవాలి 6 నెలల్లో. ఈ 6 నెలల కాలంలో ఎవరైతే సంఘము పంచసూత్రాలు పాటిస్తుందో, అంటే ప్రతి నెల పంచసూత్రాలు అనేది పాటించాలి సార్. సంఘము ఖచ్చితంగా ఒక సమావేశం ఉండాలి నెలకు ఒకసారి. ప్రతి నెల పొదుపు వేసుకోవాలి, తర్వాత దాన్ని అప్పులు ఇచ్చుకోవాలి, తిరిగి రికవరీ చేసుకోవాలి, తర్వాత పుస్తకాల్లో రాసుకోవాలి. ఈ 5 పంచసూత్రాలు ఎవరైతే పాటిస్తారో ఆ సంఘము మంచి సంఘంగా మనము నిర్ణయిస్తాము. అయితే బ్యాంకర్ కూడా ఏం చూస్తారంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్నల్ గా అసలు రిపేమెంట్ అవుతుందా లేదన్నది ఈ 6 నెలల కాలంలోనే గమనిస్తారు. అంటే ప్రతి నెల బ్యాంక్ వచ్చి వాళ్ళు పొదుపేస్తున్నారా లేదా, లేకపోతే తీసుకున్నటువంటి అప్పును తిరిగి కడుతున్నారా లేదా, ఆ నమ్మకంతోనే బ్యాంకులకు చూసుకుంటే సార్ ఫస్ట్ డోస్ కింద 100,000 రూపాయలు ఇస్తారు. తర్వాత ఇప్పుడు చూసుకుంటే చాలా సీనియర్ ఉన్న గ్రూప్స్ 20,00,000 రూపాయలు లోన్ తీసుకుంటున్నారు సార్. 20,00,000 రూపాయలు లోన్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, అంటే పిల్లల చదువులకు కావచ్చు, తర్వాత వివాహాలకు కావచ్చు, అనారోగ్యాలకు కావచ్చు, గృహోపకరణాలకు కావచ్చు, ప్రతి దానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 90% మగవాళ్ళు ఆడవాళ్ళ వైపే చూస్తున్నారు. అంటే ఒక ఉద్యోగస్తురాలుగా మేము 1,00,000 రూపాయలు లోన్ కావాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ, తర్వాత మాకు ఒక చెక్స్, ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే బ్యాంకర్ లోన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మహిళా సంఘాల్లో చూసుకున్నట్లయితే సార్ ఆ 10 యొక్క కమిట్మెంట్, వాళ్ళు తిరిగి కట్టే విధానము నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మన జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 99.9% రికవరీ పర్సంటేజ్ అనేది ఉంది సార్. ఎన్పిఐ అనేది చాలా తక్కువ ఉంది మన జిల్లాలో. అయితే ఇప్పటి వరకు మన జిల్లాలో 19,969 సంఘాలకు 1,228 కోట్లుగా టార్గెట్ గా ఉంది. కానీ ఇప్పటి వరకు 13,000 సంఘాలకు ఇవ్వడం జరిగింది సార్. దాదాపు 1,150 కోట్ల వరకు ఇచ్చాము, ఇంకొక 80 కోట్లు ఇస్తే మన జిల్లా టార్గెట్ ఈ సంవత్సరానికి అయిపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము ప్రతి ఒక్క సంఘానికి లింకేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది సార్. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితము ఫార్మేషన్ అయినటువంటి సంఘాల్లో కొంతమంది మహిళా సభ్యురాలు చనిపోవడం జరిగింది, కొంతమంది పిల్లల చదువు కోసం హైదరాబాద్ లో వెళ్లి సెటిల్ అవుతున్నారు, కొంతమంది వృద్ధులైపోయినారు. అంటే రకరకాల కారణాలతో కొన్ని సంఘాలు డిఫాల్ట్ గా ఉన్నాయి. ఆ డిఫాల్ట్ అయినటువంటి సంఘాలను కూడా రెగ్యులర్ చేస్తున్నాము. ఈ రెగ్యులర్ చేయడానికి కూడా మాకంటే ఒక కమిటీ ఉంటుంది సార్, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు. గ్రామస్థాయిలో చూసుకున్నట్లయితే వీఓఏ అంటాము, విలేజ్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఆ గ్రామ సంఘమే వాళ్ళని నియమిస్తుంది. ఒక 4-5 గ్రామ సంఘాలు కలిపి క్లస్టర్ కోఆర్డినేటర్ అని ఉంటారు. ఆ మండలానికి ఒక 4-5 క్లస్టర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏంటంటే ఏపీఎం అనేది వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అని. జిల్లా స్థాయిలో చూసుకుంటే మేము 6 డిపిఎంస్ ఉంటాం సార్. అంటే నా సబ్జెక్ట్ వచ్చేసి బ్యాంక్ లింకేజ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నాం. అంటే ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి ఒక్క సంఘానికి రుణం ఇవ్వాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం సార్. డిఫాల్ట్ సంఘాలను రెగ్యులర్ చేస్తున్నాము, ఎవరైనా సభ్యురాలు చనిపోతే వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని రిప్లేస్ చేస్తా ఉన్నాము. నిజంగా టోటల్ గా మైగ్రేషన్ ఉంది అంటే కూడా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఆ సంఘాలను ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్, ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటారు, కొంత అవుట్ స్టాండింగ్ కూడా ఉంటుంది. బ్యాంకర్ కన్వీన్ అయితే ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది కూడా చూసుకొని దాన్ని బట్టి ఓటీఎస్ చేస్తున్నాము. అంటే ఇట్లా సంఘాలను ముందుకు తీసుకెళ్లడంలో మన డిఆర్డీఏ పాత్ర చాలా ఉంది సార్. ముఖ్యంగా దీనికి అడిషనల్ పీడీ గారు, సాయిగౌడ్ సార్ గారు, అడిషనల్ పీడీ గారు మధుసూదన్ సార్ ఉన్నారు. తర్వాత మాకు రాష్ట్ర స్థాయిలో దివ్యా దేవరాజన్ సీఓ మేడం వచ్చారు సార్. మేడం వచ్చినాక చాలా కార్యక్రమాలు మహిళా శక్తి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, తర్వాత మహిళా శక్తి క్యాంటీన్స్, ఇవన్నీ కూడా రుణ సదుపాయం కల్పిస్తూ మహిళల్ని వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నారు సార్. ఒక్క మహిళ వ్యాపారవేత్తగా ఎదిగింది అంటే తను ఒక 10 నుంచి 15 మందికి ఉపాధి ఇస్తున్నారు. అంటే తను

0: డెవలప్ అవడమే కాకుండా ఒక కుటుంబంగా డెవలప్ అవుతున్నారు. అంటే ఒక మహిళ అక్కడ లోన్ తీసుకున్నది అంటే ఆ కుటుంబంలో పిల్లలకు ఎడ్యుకేషన్ పర్పస్, తర్వాత ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 80% డిపెండెన్స్ మహిళా సంఘాల వైపే చూస్తున్నారు. వాళ్ళకు క్రాప్ లోన్ కావాలన్నా, తర్వాత బిజినెస్ పరంగా కావాలన్నా, ఒక గేదె కొనాలన్నా, మేకలు కొనుక్కోవాలన్నా, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయాలన్నా ముఖ్యంగా మహిళల పాత్ర చాలా ఉంది సార్. నిజంగా ఒక మహిళ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే పేదరిక నిర్మూలనలో మేము కమ్యూనిటీ కోఆర్డినేటర్స్గా జాయిన్ అయ్యాం సార్. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్కి ఎదిగాము. అంటే ఈ సంస్థ ద్వారానే మాకు ఎదుగుదల అనేది వచ్చింది. అంటే ఒకవైపు సంస్థను బలోపేతం చేస్తున్నాము, ఒకవైపు సంఘాలను కూడా బలోపేతం చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏంటంటే సార్, ప్రభుత్వ పరంగా లోన్ తీసుకున్నాము. ఇచ్చినప్పుడు ఏంటంటే అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆ సభ్యురాలు చనిపోయింది అనుకోండి, ఆ లోన్ మొత్తం కూడా కుటుంబం పైన పడుతుంది. వాళ్ళ భర్త కానీ పిల్లలు కానీ దాన్ని కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోన్ బీమా కింద సభ్యురాలు తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా కింద కూడా మనం వర్తింపజేస్తుంది. తర్వాత అనుకోకుండా చనిపోతే, యాక్సిడెంట్ అయితే చనిపోయినరు లేదా పాము కట్ట వల్ల చనిపోయినరు, ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తీసుకున్నటువంటి లోన్కు దోకా ఉండదు సార్, ప్రతి రూపాయి కూడా అక్కడ తిరిగి రీపేమెంట్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ లోన్ అనేది పరిమితం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి, ఒక సభ్యురాలు నెలకు 4000 రూపాయలు కడుతున్నారు మనకి. ఆ 4000 రూపాయలు ఆదాయం రావాలి అంటే కన్జంప్షన్ కోసం వాడితే రావట్లేదు. అంటే వాళ్ళు కూడా మహిళలు ఎక్కువ మట్టుకు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ పైనే చూస్తున్నారు సార్. అంటే ఏదో ఒక చిన్న ఉపాధి పెట్టుకుంటే పిల్లలకు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక ఉపాధి పెట్టాలనేది చూస్తున్నారు. కొంతవరకు మాత్రమే కన్జంప్షన్ కోసం వాడుతున్నారు. కాబట్టి ఈ లోన్స్ తీసుకోవడంలో చాలా వరకు మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి సార్. దాంతోపాటుగా కుటుంబాలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఒక మహిళా కుటుంబంలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటే నిజంగా పిల్లలు, ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్, అక్కడ భార్యాభర్త కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో అంటే మైక్రో ఫైనాన్స్ సైడ్ పోకుండా ఉంటుంది సార్. మేము గతంలో సీసీలుగా జాయిన్ అయినప్పుడు ఎట్లా ఉంది అంటే 10 రూపాయల వడ్డీ కూడా తెచ్చుకొని అప్పులు కట్టేవాళ్ళు. ఆ అప్పుల బారి నుంచి తగ్గించుకోవడానికి మనం మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా ఆర్థికాభివృద్ధి చెందుతున్నాయి. మైక్రో ఫైనాన్స్లు అనేవి చాలా వరకు తగ్గినాయి సార్. నాకు తెలిసి 80-90% మైక్రో ఫైనాన్స్లు తగ్గినాయి. మొత్తం కూడా బ్యాంకు రుణాలు, శ్రేణి రుణాలు, తర్వాత గ్రామ సంఘం ద్వారా కూడా కొంత డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది సార్, సిఏఎఫ్ రూపంలో. ఆ డబ్బుల్ని కూడా రుణాలుగా ఇస్తున్నారు. అంటే ఒక్క మహిళా సంఘంలో ఉన్నది అంటే దాదాపు 3-4 లక్షల రూపాయల వరకు ఈజీగా లోన్ తీసుకోగలుగుతున్నారు, తిరిగి కట్టగలుగుతున్నారు. అంటే ఇక్కడ మనం 2 ఉన్నాయి సార్, బ్యాంకర్ నమ్మాలంటే తిరిగి రీపేమెంట్ జరగాలి. ఈ రోజుల్లో బ్యాంకర్కి మెయిన్ బిజినెస్ ఏంటంటే మన ఎస్ఏజీని. 99% రికవరీ అనేది దేంట్లో కూడా లేదు సార్. యాక్చువల్గా మన మహిళా సంఘాల్లో తీసుకున్నటువంటి రుణాల ద్వారానే 99% అనేది జరుగుతుంది.
1: మరి మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమైనా ఉన్నాయా? ఆ స్కీమ్స్ ద్వారా ఎంతమంది ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారు.
0: సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఒక సభ్యురాలు 436 రూపాయలు చెల్లించే 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది సార్. దాంతోపాటుగా పిఎంఎస్బివై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద కేవలం 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఇది ఏంటంటే సంఘ సభ్యులు 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో ఉంచడానికి ఇష్టపడతలేరు సార్. కానీ ఈ స్కీమ్ కింద మేము కొంత అవేర్నెస్ ప్రతి మీటింగ్లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. కానీ మన జిల్లాలో కొంత అంటే చాలా వరకు సంఘాలు ఇష్టపడతలేవు. ఆల్రెడీ మాకు లోన్ బీమా 2 లక్షలు ఉంది కదా, ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ ఎందుకు అదనంగా చేసుకోవాలనేది మాట్లాడుతూ ఉన్నారు. కానీ లోన్ బీమా అనేది సంఘానికి వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్కి లోన్ బీమా అనేది 2 లక్షల వరకు వర్తిస్తుంది. కానీ ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళ భర్త కూడా కొన్నిసార్లు హెడెడ్ ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బంది. అంటే భార్య చనిపోయిన క్షణంలో భర్తకు అక్కడ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అటువంటి అప్పుడు ఆ మహిళ సంఘంలో ఉన్నందుకు, అంటే ఇది సంఘంలో ఉన్న మహిళకే కాదు సార్, అందరికీ కూడా వర్తిస్తుంది. కాకపోతే సంఘంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ బెనిఫిట్ గా ఉంటుంది. 2 లక్షల రూపాయలు అనేది నిజంగా సభ్యురాలు చనిపోతే ఆ కుటుంబానికి చాలా ఆసరాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ముఖ్యంగా దీని మీద ప్రచారం చేస్తూ ఉన్నాం సార్. దాంతోపాటుగా ఇప్పుడు అంటే లోన్స్ పరంగా చూసుకున్నట్లయితే ముద్రా లోన్స్ కూడా ఇస్తున్నారు సార్. ముద్రా లోన్ల కిషోర, కౌమార, తరుణ్ ప్లస్ అని రకరకాల లోన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. వాటిలో కూడా సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి సార్. మొత్తం కూడా బిజినెస్ అంటే ఎంటర్ప్రినర్గా ఎదగాలి. ఒక వ్యాపారవేత్తగా మహిళలు, మహిళా సంఘాలు ఉన్నారు, కానీ ఒక వ్యాపారవేత్తగా ఎదిగినప్పుడు తను అభివృద్ధి చెందుతూ ఒక 4-5 మహిళలకు కూడా అక్కడ ఉపాధి

0: ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది సార్.
1: అవును,
0: అంటే మహిళా సాధికారత అనేది ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంటేనే అంటే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతుంది, గ్రామంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది సార్.
1: మా ఆకాశవాణి స్టూడియోకు మీరు ఇచ్చేసి మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు ఎలా ఏర్పడవచ్చు, ఈ సంఘాలకు రుణ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ సంఘాలకు ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయనే అవగాహన ఎవరు ఏర్పరుస్తారు, మరియు అట్లాగే వీటికి సంబంధించిన విషయాలన్నీ కులంకుశంగా మీరు మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, మా తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్, నాకు కూడా ఇది మొదటి అవకాశము, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే నా సర్వీస్ వచ్చేసి దాదాపు 2002లో జాయిన్ అయ్యాను, అప్పటి నుంచి ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ సార్ ఆకాశవాణిలో. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆకాశవాణికి, మీ బృందానికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. డిఆర్డీఏ తరఫున, ఆఫీస్ తరఫున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు మహిళా స్వయం సహాయక సంఘాలు, స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంజయరాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం శ్రీ మానెడ్డి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.9 మెగాహెర్ట్స్ పై మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా బొబ్బిలి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, ఇళయరాజా సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగెం మండలం నార్లవాయి గ్రామం నుండి సింగిరెడ్డి మొగిలి, సుగుణ, అనిల్, మానస, అన్విక, కౌశిక్ రెడ్డి ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు బొబ్బిలిరాజా చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట పెద్దన్నయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట వేటూరి గీతం కోటి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా ఇతర మిత్ర బృందం. మరి వీరందరి కోసం పెద్దన్నయ్య చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తరువాత సుస్వాగతం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. ఈ గీతాన్ని మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు చింతా శ్రీనివాస్, షాపల్లి గ్రామం, జఫర్గఢ్ మండలం, జనగామ జిల్లా నుండి. మరి వీరి కోసమే కాకుండా రేడియో వింటున్న శ్రోతలందరి కోసం కూడా సుస్వాగతం చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, నారీ నారీ నడమ మురారి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. త్యాగరాజస్వామి గీతానికి కెవి మహదేవన్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, పెరుక కుమరయ్య, గట్టన్న, సంపత్, మానస, ఎండి రహీం, రచ్చ, రాజు, షీను, మరి వీరే కాకుండా ఇదే పాటను వినిపించమని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మ, మరి వీరందరి కోరిక మేరకు నారీ నారీ నడుమ మురారి చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత బందిపోటు చిత్రం నుండి ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, మరి వీరందరి కోరిక మేరకు బందిపోటు చిత్రం నుండి ఈ పాట వినండి.

కార్యక్రమంలో తర్వాత దొంగరాముడు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట సీనియర్ సముద్రాల గీతానికి పెండ్యాల సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, ములుగు జిల్లా రాయనిగూడెం నుండి వెంకటేశ్వర్లు, అరుణ, రాకేష్, నర్సమ్మ, ప్రమీల, రామక్క, చంద్రయ్య, రజిత, కృష్ణ, గౌతమి, రామారావు, మరి వీరందరి కోరిక మేరకు దొంగరాముడు చిత్రం నుండి ఈ పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, అల్లరి అల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనెరవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు, వారి మిత్ర బృందం కూడా. మరి వీరందరి కోరిక మేరకు అల్లరి అల్లుడు చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి దేవత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వేటూరి గీతం చక్రవర్తి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. మరి మీరందరి కోరిక మేరకు దేవత చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత భక్త కన్నప్ప చిత్రం నుండి వీరామకృష్ణ పి సుశీల పాడిన పాట వేటూరి గీతానికి ఆదినారాయణరావు సత్యం సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు

హన్మకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుండి జేరుపోతుల బుచ్చయ్య, మంగ, చైతన్య, సంతోష్ కుమార్, ఎల్లవ్వ, సాయక్క, మీనాక్షి, జంపయ్య ఇంకా గ్రామ ప్రజలందరి కోసము ఈ పాట వినిపించమని కోరుతున్నారు. మరి వీరందరి కోసం భక్త కన్నప్ప చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనోరంజని కార్యక్రమంలో తరువాత పాట అగ్గిపిడుగు చిత్రం నుండి ఘంటసాల జానకి పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి రాజన్ నాగేంద్ర సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, రవి.

జ్యోతి చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం నుండి శివ, కోటి, శేఖర్, వరలక్ష్మి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, పున్న వెంకటేశం, బొమ్మిదిని లక్ష్మీనారాయణ, ఇంకా ఇతర మిత్ర బృందం. మరి వీరందరి కోరిక మేరకు జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీతానికి చక్రవర్తి సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వినండి. అడవిరాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, వేటూరి గీతం, కేవీ మహాదేవన్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, హన్మకొండ జిల్లా గోపాలపురం సురేంద్రపురి కాలనీ నుండి నల్లగుంట్ల చంద్రశేఖర్, చంద్రయ్య, శమంతకమణి, వాణి, మైత్రేయి, జ్యోతి, అరవింద, మృణాలిని, వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, ఎల్లయ్య ఇంకా గ్రామ ప్రజలందరి కోసం అడవిరాముడు చిత్రం నుండి ఈ పాట.

0: Cyber Risks and Global Challenges. The participants were Jitendra Kumar Tripathi, former ambassador, and Deeksha Saxena, Akashvani correspondent. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
1: Spotlight. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిట్టిబాబు గారి వీణావాద్యం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిట్టిబాబు గారి వీణావాద్యం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై అలనాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చిట్టమ్మ మొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, వెన్నెలకంటి గీతం, కేవీ మహాదేవన్ సంగీతం.

బొబ్బిలి సింహం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. జాలాది గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

కార్యక్రమంలో తరువాతి పాట చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, ఎంఎస్ విశ్వనాథం సంగీతం.

లేడీస్ టైలర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఇళయరాజా సంగీతం.

ఎవరాలు హద్దులోన ఉంటేనే ముద్దు ఆ రోజు రాకుండా నవ్వుల పనులు చేయొద్దు అయ్యయ్యో చెమ్మ చక్క.

కార్యక్రమంలో తర్వాతి పాట ప్రతిభావంతుడు చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట ఆత్రేయ గీతం సత్యం సంగీతం.

రాజ్కుమార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీతం, ఇళయరాజా సంగీతం.

సూత్రధరులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, కేవీ మహదేవన్ సంగీతం.

0: మనసు దాచుకోకుల్లెమ్మా, మనసు దోసుకున్న ఓయమ్మా, నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా, కంచికి పోతావా కృష్ణమ్మ.
1: శ్రోతలు ఇంతవరకు మధురగీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎంఏ 103.5 MHz మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జై హింద్.